దేవానాం పరిశూతం పరిశూతం దేవానాం దేవానాం పరిశూతం పరిశూతమస్యసి పరిశూతం పరిశూతమసి పరిశూతమితి పరిశూతం అసి వర్షవృద్ధం వర్షవృద్ధమస్యసి వర్షవృద్ధం వర్షవృద్ధమస్యసి వర్షవృద్ధం వర్షవృద్ధమసి వర్షవృద్ధమితి వర్షవృద్ధం అసి దేవబరిహిర్దేవబరిహిరస్యసి దేవబరిహిః దేవబరిహిర్మామా దేవబరిహిర్దేవబరిహిర్మా

బాహుభ్యాం బాహుభ్యాముదుత్ బాహుభ్యాం బాహుభ్యాముత్ బాహుభ్యామితి బాహుభ్యాం ఉద్యచ్ఛే యచ్ఛ ఉదుద్యచ్ఛే యచ్ఛే బృహస్పతేర్ బృహస్పతేర్యచ్ఛే యచ్ఛే బృహస్పతేః బృహస్పతేర్మూర్ధ్నా మూర్ధ్నా బృహస్పతేర్బృహస్పతేర్మూర్ధ్నా మూర్ధ్నా హరామి హరామి మూర్ధ్నా మూర్ధ్నా హరామి హరామ్యురు హరామి హరామ్యురు ఉర్వంతరిక్షమంతరిక్షమురు ఉర్వంతరిక్షం అంతరిక్షమన్వన్వంతరిక్షమంతరిక్షమను అన్విహేష్యన్వన్విహి ఇహి దేవం గమం దేవం గమమిహి దేవం గమం దేవం గమమస్యసి దేవం గమం దేవం గమమసి దేవం గమమితి దేవం.

యోగీ వయ స్వేచ్ఛయ తస్మై శ్రీ గురుమూర్తయ నమయేదం శ్రీ దక్షిణామూర్తయే. యస్యైవ స్ఫురణం తదాత్మకం అసత్కల్పార్థకం భాసతే సాక్షాత్ తత్వమసీతి వే.

0: Shivaya. You're listening to Shaivam.org radios. 24/7 spiritual channels from Shaivam.org. Om Namah Shivaya.
1: నీ బ్రతుకునేది బ్రతుకు, నా బ్రతుకు నేను బ్రతుకుతాను, నా బ్రతుకు మీద నీ బ్రతుకున్న రొద్దకయ్యా, లివ్ అండ్ లెట్ లివ్, బ్రతుకు బ్రతకని వారి చెప్పిన ఏకైక దేశం భారతదేశం. అది మనం చెప్పుకుంటే వాడు ఇలా చేస్తాడా? ఆ తర్వాత పైకి వెళ్లి కూర్చుని కాస్త మంచినీళ్ళు తీరితే ఏదో ఉత్తరం వచ్చిందండి అని తీసుకొచ్చి చూపించారు. ఆ ఉత్తరం తీస్తేనండి బాధాకరమైన విషయం, ఒక వైష్ణవ స్వాములు వారు నడుపుతున్న పత్రికలో వచ్చింది ఆ ఉత్తరం. అదేమిటి అంటే, ఈ మధ్య ఒకరు వచ్చి చెప్పారు, ఏమండి మీరు శివకేశవ భేదం చూపించొద్దని టీవీలో చెప్తున్నారు, మా గురువుగారిని ఉద్దేశించి చెప్పారేమో మా అనుమానం అని. పాప అంత గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుపుకునే అవసరం మీకేం వచ్చిందండి? నేను ఆయన పేరు చెప్పలేదు కదా, మాకు వ్యక్తులతో ద్వేషం లేదండి, మా వ్యవస్థని క్షేమంగా ఉంచమని కోరుకుంటున్నాం అంతే, మాకు వ్యక్తి ద్వేషం లేదు, దేవతాద్వేషం లేదు. ఇంతకీ ఆ వ్యక్తిని వెనకేసుకొచ్చారే, ఆ వ్యక్తి నడుపుతున్న పత్రికలో వచ్చింది అది, దానిలో రెడ్ లైన్ పెట్టిన పేపర్స్. ఒకరెవరో పాపం వేదన చెంది, ఏమండి ఇది మేము చదివేము, వేదన పడుతున్నాం, మీ పత్రికలో దీని గురించి రాయండి అన్నారు. ఇప్పుడు అది కూడా వచ్చింది, ఎక్కడ ఏం తగిలినా ముందు మాకు ఉత్తరాలు వస్తున్నాయి. వచ్చివాడు ఏం రాశాడు అందులో చూడండి, సభలో శివుణ్ణి కీర్తిస్తున్న చోట శివుణ్ణి నిందించరాదు, అది నిజమే, కానీ నా నోటితో చెప్పలేని శివనిందావాక్యాలు. పరమశివుడు అంటే కొడుకుని త్రిశూలంతో నరికేసిన వాడని ఒక మాట, ఏం అర్థమైందండి వాడికి? బాణాసురుణ్ణి కృష్ణుడు కొడుతూ ఉంటే పక్క నుంచి మూడో కన్ను మూసుకెళ్ళిపోయాడు, ఈ మాటలు రాశారండి. ఇలాంటి వాళ్ళని ఆచార్యులు అంటారా చెప్పండి? వీళ్ళని గురువులు అనుకోవడం సమాజానికి ఎంత నాశనమో చూడండి. వాళ్ళకి పాద పూజ చేశామంటే ఎంత పాపాన్ని మూటగట్టుకున్నామో చూడండి. ఇక్కడ రుద్రం అంటే ఏమిటి, పరమేశ్వరుడు అంటే ఏమిటో తెలుసుకుంటూ కూడా ఆయనని ధిక్కరించిన దక్షుణ్ణే ఎవడు కాపాడలేకపోయాడే, మళ్ళీ దక్ష ప్రజాపతుల్లాగా మెడకాయల మీద తలకాయలు మిగుల్చుకోవాలని లేదా? ఎందుకు ఈ శివద్వేషం? ఇది రేకెత్తిస్తున్నారు. క్రిందనేమో పైనుంచి శత్రువుని చూశాను, బయటికి వెళ్ళి లోపల కూర్చుంటే లోపలను శత్రువులు కనిపించారండి మనకి. ఇక్కడ ఆ కథలో ఉన్న అంతరార్థాన్ని గమనించి జాతికి చెప్పాలి. ఏమంటే విష్ణు పురాణం తీస్తే శివుణ్ణి కొన్ని చోట్ల తగ్గించినట్టు కనిపిస్తాయి, అది పట్టుకుని శివనింద చేయడం మొదలు పెడితే వెంటనే శివపురాణంలో విష్ణువుని తగ్గించినట్టు ఘట్టాలన్నీ కూడా అక్కడ చూపిస్తారు. అక్కడ వ్యాసుడి ఉద్దేశం ఇక్కడ విష్ణువుని తగ్గించడం, అక్కడ శివుణ్ణి తగ్గించడం రెండూ కాదు. అక్కడ విష్ణువు అవునొచ్చాం, ఇక్కడ శివుడు అవునొచ్చాం రెండు చెప్పడం ఆయన ఉద్దేశం అండి. మనం ఎందుకు అనవసరంగా గొడవ పెట్టుకుంటాం? బాలమురళీకృష్ణ గారు ఉన్నారు మహాసంగీత విద్వాంసులు, శ్రీనివాస అయ్యంగారు మహాసంగీత విద్వాంసులు. శ్రీనివాస అయ్యంగారికి సన్మానం చేస్తుంటే ఆయన్ని పిలిచి వేదిక మీద కూర్చోబెట్టి సన్మానం చేస్తున్నారు, అది చూడడానికి వెళ్ళిన బాలమురళీకృష్ణ గారు ఎదురుగుండా కుర్చీలో కూర్చున్నారు. వెంటనే ఎవడో వచ్చి, బాలమురళీకృష్ణ గారి కన్నా శ్రీనివాస అయ్యంగారే ఎక్కువ గారు, ఎందుకంటే ఆయన కింద కూర్చున్నారు, ఈయన పైన కూర్చున్నారు, అందరూ శ్రీనివాస అయ్యంగారు లాంటి సంగీత విద్వాంసుడు లేదన్నారు అంటే అవునని ఈయన కూడా అన్నాడు. ఈయన వెళ్ళి పైన దండేశాడు గనక శ్రీనివాస అయ్యంగారు గొప్పవారు, బాలమురళి గారు తక్కువ గారు అని అనుతామా అండి? అది అజ్ఞానం. అప్పుడు ఆయన గారి పెళ్లి కనుక ఆయన పెళ్లి కొడుకు, ఆయన గారి సన్మానంలో ఆయన గొప్పతనం ఈయన చెప్తున్నాడు, మళ్ళీ ఈయన గారి సన్మానంలో ఈయన పెళ్లి మళ్ళీ చెప్తాడండి. అందుకే క్వచిద్ బ్రహ్మ క్వచిద్ విష్ణు క్వచిద్ రుద్ర ప్రశస్యతే, నీ అభీష్టారాధన నువ్వు చేసుకుంటున్నా, సమన్వయ దృష్టి జాతికి బోధించిన వాడు ఎవడు గురువు కాడు, వాడు జగద్గురు. మామూలు గురువు అనడానికే కాదు, జగద్గురు అని పేరు వాడికి తగదు. అందుకు మనకు వాడియే ఆ దైవమే రక్షకుడు, వీడే రక్షకుడు, ఆయన పరలోకమనందుండును, ఇలాంటి మాటలు మన దేవుళ్ళ దగ్గర వాడవద్దు. విష్ణువే రక్షకుడు, శివుడే రక్షకుడు అనద్దు. శివుడు రక్షకుడు, విష్ణువు రక్షకుడు, శివరూపుడైన విష్ణువు రక్షకుడు, విష్ణు రూపుడైన శివుడు రక్షకుడు. ఇలా ఎవరైతే మనకు తెలియకుండా శత్రువుల వలె ఉన్నారో ఆ శత్రువుల్ని దెబ్బతీసేటట్లుగా స్వామిని ఆయుధాలను ప్రయోగించు అని అడుగుతున్నాడు. అడగవలసిన పరిస్థితిలో ఉన్నాం మనం, ఎందుకంటే దేవుడే కాపాడవలసిన పరిస్థితిలో ఉన్న ఏకైక మతం భారతదేశం మాత్రమే. దేవుడు తప్ప ఇంకెవడు కాపాడలేడండి మనల్ని, ఎందుకంటే మన ధర్మాన్ని కాపాడుకోవడానికి మాట అంటే నువ్వే పార్టీ వాడు అంటాడు. ఇవాళ ఆ ఆటో వాడు అంటున్నాడు నేను గట్టికి ఒక మాట అంటే, మేము తిరిగామండి ఫలానా పార్టీల్లో అన్నాడు. అంటే నేను పార్టీ మనిషిని అనుకున్నావా? నాయన నాకు ఒక్క రాజకీయం లేదయ్యా, ఈ పార్టీ పుట్టకు ముందు ఏ మతం ఉందో ఆ మతానికి వారసుండి నేను, ఈ పార్టీలకు వారసుని గాను. అంటే ఈ రాజకీయులు ఎంత దౌర్జన్యం చేస్తున్నారో చూడండి. హిందూ మతం అంటే ఒక పార్టీ సొత్తు అనుకుంటున్నారండి, మనకి ఏ పార్టీలు అక్కర్లేదు. వాళ్ళకేముందండి ఆ పార్టీల వారికి? వాళ్ళకి ఎటు గాలి తీస్తే అటువైపు తిరుగుతారు వాళ్ళకి. వాళ్ళు మనకి పార్టీలు రాజకీయాలు మనకొద్దు, మన ధర్మం మనకు కావాలి. ఈ ధర్మానికి ఎవరు విఘాతకులో వారిని ఆ రుద్రుడు అనంత శక్తులతో దెబ్బతీయుగాక, మన ధర్మమును రక్షించుగాక. అలాంటి శక్తి భారతీయులందరికీ ప్రసాదించుగాక అని ప్రార్థన చేద్దాం. ఆ పరమేశ్వరుణ్ణి, అటువంటి దయామయుడైన స్వామిని ఈ విధంగా కోరుకున్నారు. సరే, ఈ దేశం కోసం కోరుకోవాలి, వ్యక్తి ఏం కోరుకోవాలి, నా అరులయందు దానిని ఉంచు అని కోరుకోవాలి. ఈ అర్థాన్ని కూడా తేరాలి. అరులంటే ఎవరు, శత్రువులంటే ఎవరు అంటే ముందు బయటకు చూస్తాం మనం. మన లోపల ఉన్న శత్రువుల్ని ముందు చూడండి. ప్రతి వాడిలో భయంకరమైన శత్రువులు ఉన్నారు. వారి గురించి అందరికీ తెలుసు, తెలియని వాళ్ళు ఎవరు, పేర్లు అరిషడ్ వర్గం అని అంటాం. పేరు గారుగునైనా అండి, లెక్కలేనంతమంది మనవులు, ముని మనవులు, సైన్యాలు అందరూ ఉన్నారు వాళ్ళకి. ఒక్క కామానికి ఎన్ని వికారాలో తెలుసా, కామంకున్న వికారాలు 10 రకాల వికారాలు చెప్పాడు కాళిదాసు. కనుక ఒక అల్టిమేట్ వికారం ఒక్కటే కామం కాదు, దర్శనవాంచ మొదలుకుని 10 రకాలైనటువంటి వికారములు చెప్పాడు. ఇవన్నీ కామ వికారాలు. ఇవి అధర్మపరమైతే అవి పతనం చేస్తాయి, ఎలాంటి తపస్సునైనా క్షీణింపజేస్తుంది మోహం, కామం మొదలైనటువంటివి కూడా, క్రోధాలు కూడా అటువంటివే. అందుకే ధర్మ సాధనకు మనం కూర్చున్నప్పుడు వీళ్ళందరూ పైకొస్తారండి, విఘాత శక్తులు. మీరు పరిశీలించి చూడండి, ధ్యానం చేయడం మొదలుపెట్టి జపం చేయడం మొదలు పెడితే ఇంకా అప్పటి నుంచి ఒట్టప్పుడు మామూలుగా తిరుగుతున్నప్పుడు కూడా రాని దుర్భావాలు అప్పుడే వస్తాయి. నేను జపం చేస్తూ ఉన్నంతసేపు రాకూడని భావాలన్నీ వస్తూ ఉంటాయని ర్యాంక్గా చాలా మంది అడుగుతారు. అలా అడగడం కూడా గొప్ప విశేషమే. దీనికన్నా జపం మానిస్తే బాగుండి అని కూడా అనిపిస్తుంటుంది ఒక్కొక్కప్పుడు. ఇంత భయంకరమైన ఆలోచనలు ఎక్కడి నుంచి వచ్చేయండి మనకి, పాపం లోపల అన్నాళ్ళు దాగున్నాయట, అవి వస్తూ ఉంటాయి పైకి అన్నాడు. అవి వచ్చేయి అంటే అర్థం క్లీనింగ్ మొదలయ్యింది అని అర్థం అంట. ఇది విశేషం. దీని గురించే ఒక హిమాలయ యోగి చాలా గొప్ప నిర్వచనం చెప్పారు. అయ్యా, ఒక మురిక్కాలు ప్రవహిస్తూ దుర్గంధంతో ఉందిట, దాన్ని బాగు చేయడానికి వచ్చారు. ఆ వచ్చిన వాళ్ళు మురిక్కాలు బాగు చేయడానికి ఆ చెత్త అంతా తీశారు. అది మామూలుగా ప్రవహించేదానికన్నా ఈ బాగు చేయడం ప్రారంభించినప్పుడు మహా దుర్గంధంగా ఉంటుంది ఇంకా. అలాగే మనలో క్లీనింగ్ మొదలవుతున్నప్పటి నుంచి ఆ లోపలవన్నీ పైకి తీస్తూ ఉంటాడు ఆయన. అందుకు ఇవేవో తీస్తున్నాడని వాటి అబ్జర్వ్ చేయడం కాకుండా అవి తొలగించమని వేడుకుంటూ ఆ లోపల నుంచి పుట్టుకొస్తున్న ఈ ఆసురీ భావాలు ఏవైతే ఉన్నాయో, ఈ ఆసురీ భావాలే ఆత్మను నాశనం చేసేవి. భారతీయ ధర్మంలో ఈ రెండు ఉంటాయి, భౌతిక రక్షణ ఉంటుంది, ఆత్మరక్షణ ఉంటుంది. ఆత్మరక్షణ అంటే శరీర రక్షణ మాత్రమే కాదు, ఆత్మ అధఃపతనం కాకుండా కాపాడుకోవడం ఆత్మరక్షణ. ఇంకా జన్మబంధన హేతువుల్లోకి చిక్కుకుపోయి, అజ్ఞానంలోకి చిక్కుకుపోయి మనం బాగుపడడం ఏ ఒక్కరికో అవసరమైన పని కాదు, మనకు అవసరమైన పని. బాగా గుర్తుపెట్టుకోండి. అందుకు నేను చాలా క్లీను, నేను చాలా మంచివాడిని అనిపించుకోవడానికి ప్రయత్నం కాదు. అది అవునో కాదో మనకు తెలుసు, మన మనస్సు మనకు చెప్తుంది. ఆ మనస్సును బాగా అబ్జర్వ్ చేసి ఆ లోపల అంతర్యామిగా ప్రబోధిస్తున్న వాడి మాట చాలా జాగ్రత్తగా విని, స్వామి నువ్వే ఆ పని పెట్టవయ్యా, ఆ లోపల నన్ను ఇలా బాధ పెడుతున్న వాటికి అని శరణి వేడి, ఆయన పని ఆయన చూసుకుంటాడులేని మన పని మనం చేసుకుంటూ కాకుండా వాటిని నిర్మూలించడానికి మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటే పరమేశ్వరుడు అనుగ్రహంతో తప్పకుండా వాటిని తొలగిస్తాడు. ఆ అరుల యందుని బాణములు వెయ్యవయ్యా అని అడుగుతున్నాడు. అది అర్థం. ఎన్ని రకాలున్నాయో ఒక్కొక్కప్పుడు సాధన ఒక రోజంతా చేయగానే ఇవాళ మనస్సు కామ్గా ఉందండి, నాకే దుర్భావాలు లేవు అనిపిస్తుంది. ఏది ఆ రోజు, మళ్ళీ మరుసటి రోజు ఏం పుడతాయో మనకేం తెలుసు. అందుకే ఈ రోజంతా కామ్గా ఉంది గనక నీ ఆయుధాలు తీసి దాచి అనడానికి వీల్లేదు. మనం అనుకుంటాం ఇప్పుడేమో సరిహద్దుల దగ్గర ఏమీ లేవు గనక మేము ఉపసంహరించుకుంటున్నాం సైన్యాన్ని అని. ఇప్పుడు నువ్వు ఉపసంహరించుకున్నావు, అది చూసి మళ్ళీ వాడు దూకచ్చు. అందుకు ఉపసంహరణ ఏం అక్కర్లే, అక్కడ కాచుకునుంటు. అందుకని ఆయుధాలు ఏవి కూడా ఉపసంహరించమని నేను అన్నప్పటికీ కూడా అవి చక్కగా ఉండాలి స్వామి నీ చేతిలో, ఎందుకంటే నాలో ఎప్పుడేం పుట్టుకొస్తాయో తెలియవు, ఈ అసురులందరినీ కూడా నువ్వు సంహరించాలి అని వేడుకుంటూ ఉన్నాడు. దీనితో మంత్రం పూర్తయింది, 15 మంత్రములు పూర్తయి, 16వ దానంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఇది ఇక్కడ విశేషంగా చెప్తున్నారు. భగవానుడైన విశ్వేశ్వరుడు, మహాదేవుడు, త్రయంబకుడు, త్రిపురాంతకుడు, ఈ ధనస్సు ఇది పట్టుకున్న స్వరూపాన్ని చూస్తే మేరు ధనువుని స్వీకరించినటువంటి ఆ త్రిపురాసుర సంహారకుడే మనకు గుర్తొస్తున్నాడు. ఈ త్రిపురాసురుణ్ణి సంహరింపజేసి మనలో ఏ జ్ఞానం కలిగిందో దాన్ని ఎల్లవేళలా కాపాడుకుంటూ, అది విశేషం. యోగక్షేమం వహామ్యహం అంటే ఇదే అర్థం. యోగక్షేమం వహామ్యహం అంటే లేనిది రావడం యోగం, వచ్చింది కాపాడబడ్డం క్షేమం. దీని యోగక్షేమం అంటారు. అదేవిధంగా పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి ఏ యోగం సిద్ధించిందో అది క్షేమంగా ఉండాలి, అది మళ్లీ జారిపోకూడదు, అనుక్షణం కాపాడబడాలి అది. అందుకే ఆ యోగము క్షేమంగా ఉంచే బాధ్యత కూడా ఆయనకు అప్పజెప్తూ దివ్యమైన స్వామి నామాల్ని పరవశించి అని నమస్కరించి రెండవ అనువాకంలోకి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. ఈ అనువాకంలో చెప్పబడేవన్నీ ఇక్కడ నుంచి కూడా మళ్ళీ నమస్కార బాహుళ్యంతో వస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకున్న అనువాకం అంతా స్వామిని ప్రసన్నం చేసుకోవడం, ప్రార్థించడం, ఈ రెండు ఉన్నాయి. ఇక్కడ నుంచి ప్రసన్నం, ప్రార్థత రెండు ఉండవు. నమస్కారాలు, నమస్కారాలు, నమస్కారాలు. ఎందుకంటే ప్రసన్నుడైపోయాడు స్వామి. ప్రసన్నుడే ఎదురుగా కూర్చుంటే స్థిమితం వస్తుంది మనకి, అప్పుడు అబ్జర్వేషన్ వస్తుంది. అవునా లేదా? చూడండి, ఆర్డర్ చూడండి ఎలా ఉన్నదో. ఎదురుగా మన బాధలు కష్టాలు అన్ని ఉంటున్న కొద్దీ అబ్జర్వేషన్ రాదు. అందుకు పరమేశ్వరుడు ఏం చేశాడంటే ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారం చేసి అన్ని జరిగిన తర్వాత అప్పుడు మనం ఆయన పరిశీలించడం మొదలు పెడుతున్నాం. అంటే భగవంతుణ్ణి కేవలం ఇష్టప్రాప్తికి అనిష్ట పరిహారానికి మాత్రమే ప్రార్థించి ఊరుకోవడం కాదు, తద్వారా సర్వత్రా ఆయన్నే దర్శించే ఆనందానుభవం కోసం చూసుకోవాలి. ఇప్పుడు ప్రశాంతంగా ఆయన ముందు కూర్చున్నాడు, ఎప్పుడు ఆయన తన చూపించడం ప్రారంభించాడు. అది రెండవ అనువాకం నుంచి మనం ఆయన్ని చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూస్తున్నాం? సర్వాంతర్యామిగా, సర్వేశ్వరుడిగా, సర్వవ్యాపకుడిగా ఉన్నటువంటి స్వామిని ఇక్కడ నుంచి 8వ అనువాకం వరకు మనం చూస్తూ వెళతాం. 8-9 అనువాకాల వరకు కూడా మనం ఇలాగే ప్రయాణిస్తాం. అంతటా ఉన్నటువంటి స్వామిని చూడబోతూ ఉన్నాం. ఇది విశేషం. ఆ కనిపిస్తున్న స్వామికి నమస్కారాలు చెప్తూ, ఆ ఇక్కడున్న స్వామికి నమస్కారం, అక్కడున్న స్వామికి నమస్కారం అనేది. మొత్తంగా విశ్వేశ్వరుడికి నమస్కారం అంటే ఒకటే నమస్కారం అయిపోయింది. ఆ విశ్వంలోకి ప్రవేశించితే ఒకటా అది, ఎన్నో ఉన్నాయి. అడవికి నమస్కారం అని అడవంతరికి నమస్కారం పెట్టేసాం అయిపోయింది. అడవిలోకి వెళితే ఆ అడవిలో బోల్డ్ చెట్లున్నాయి, ఒక్కొక్క చెట్టుకి మళ్ళీ నమస్కరించుకుంటూ వస్తే మొత్తం అడవి కంప్లీట్ అయినట్టే. అలాగే విశ్వంలో విశ్వంగా ఉన్న విశ్వేశ్వరుడికి నమస్కరించడమే కాకుండా విశ్వంలో ఎన్నెన్ని రూపాలతో విశ్వేశ్వరుడు ఉన్నాడో అన్నిటికీ నమస్కరిస్తున్నారు. దీనికే ఏకైక వస్త్వాధిపత్య ప్రదర్శన అని అంటారు. ఏకైక వస్త్వాధిపతి అయిన రుద్రునికి నమస్కారం చెప్తున్నాడు. అంటే ఒక్కొక్క వస్తువుకి అధిపతిగా ఉన్న రుద్రునికి నమస్కారం. అన్నం తినడానికి కూర్చున్నాం, అన్న రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారం. జలం ముందుకు వెళ్ళాం, జల రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారం. ఇలా అనుకోవడం అలవాటు చేసుకుంటే అన్ని మనకు ఆనందమైపోతాయి. అందుకే ఏకైక వస్త్వాధిపతిగా పరమేశ్వరుని ఇక్కడ నమస్కరిస్తున్నారు. అయితే ఏ వస్తువైనా దేనిలో ఉంటాయి? దిక్కుల మధ్య నుండేవి మనకు తెలుసు, దిక్కులకు అతీతమైన మనకు తెలియ. అందుకే దిక్కులకు పతి అయిన వాడికి నమస్కారం. దిశాంచ పతయే నమః అని చెప్తున్నాడు మొదటి మంత్రంలో. దిక్కులకు పతి అయిన వాడికి నమస్కారము అని ఆయన ఎలా ఉన్నాడు? నమో హిరణ్య బాహవే సేనాన్యే దిశాంచ పతయే నమః. హిరణ్య బాహువులు కలవాడు. రెండు బాహువులా, నాలుగు బాహువులా, అనంత బాహువులా అంటే అనేక బాహువులున్నాయి ఆయన దగ్గర. మొత్తం మీద అన్ని బాహువులు హిరణ్యములే, అది విశేషం. హిరణ్య బాహువులు కలిగినటువంటి వాడు, సేనలు కలిగినటువంటి వాడు, సేనలన్నిటికీ అధిపతి అయినటువంటి వాడు అయిన దిక్కుల పాలకుడికి నమస్కారము అని చెప్తున్నారు. దిక్కుల పాలకుడు, దిక్పాలకుడు, ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క పాలకులు ఉన్నారే, మరి అలాంటి దిక్పాలకుల్లో ఒకడా కాదు. దిశాంచపతయే అంటే దిక్పాలకులు కూడా పాలకుడైన వాడు, దిక్కులకు దిక్కైన వాడు అని అర్థం. దిశాంచపతయే నమః. ఈయన ఎలా ఉన్నాడండి అంటే హిరణ్య బాహవే, బంగారు చేతులతో ఉన్నటువంటి వాడు. దీనికి సంబంధించి మనకి వేదాల్లో ఇతర మంత్రాల్లో కూడా నమో హిరణ్య బాహవే హిరణ్యవర్ణాయ హిరణ్యపతయే అంబికాపతయే ఉమాపతయే పశుపతయే నమో నమః అని మరొక చోట వేద మంత్రం మనకు కనిపిస్తుంది. అంబికాపతి, ఉమాపతి, హిరణ్య బాహువు, హిరణ్యపతి అయినటువంటి స్వామికి నమస్కారము అని వివరించారు. హిరణ్యం అంటే అర్థం ఏమిటి? అమ్మ పేరులో మొదటి పేరు హిరణ్యవర్ణం. అందుకే స్వామికి కూడా మొదటి హిరణ్య బాహవే. ఎవరైనా మనకు ఏది అవసరం అండి, వాడు వెళ్ళి బోల్డ్ స్తోత్రం చేస్తాం ఒకటి దగ్గరికి వెళ్ళి. ఎందుకు? ఏదైనా ఇస్తాడని. దేంతో ఇస్తాడు? చేత్తోనే ఇస్తాడు కనుక మనకు ఆ చెయ్యి మీదే దృష్టి. ఆయన అంత నవ్వుతూ ఉన్నా మనం స్తోత్రం చేస్తున్నా ఎప్పటికైనా నవ్వాపి ఆ చేత్తో ఏదైనా ఇస్తాడేమో అని చూస్తాం. అందుకు చేతి మీదే దృష్టి ఉంటుంది మనకు. అంటే ఈశ్వరుడు ఇచ్చే అనుగ్రహాపేక్ష, ఆ అనుగ్రహం దేంతో ఇస్తున్నాడు? ఆయన బాహువులతో ఇస్తున్నాడు. ఎంత ప్రేమ అంటే ఆయనకి, నన్ను ఆశ్రయించిన ఈ భక్తుడికి ఒక చేతితో రెండు చేతులతో ఇవ్వనయ్యా, అనేక చేతులతో అన్ని వైపుల నుంచి ఇస్తానని అనంత హస్తుడే ఇస్తున్నట్ట. ఆ హస్తములన్నీ కూడా హిరణ్య బాహువులు, బంగారు చేతులండి. మనం ఎవడైనా వాడు హస్తవాసి పొద్దుదండి అంటాం, ఎందుకంటే బంగారు చేయి, గోల్డెన్ హ్యాండ్. కొందరు ఐరన్ లెగ్గులు ఐరన్ హ్యాండ్లు అని అంటూ ఉంటాం. గోల్డెన్ హ్యాండ్ అని మనకు లోకంలో వెర్షన్ ఉంది. అంటే అర్థం ఆయన చెయ్యి వేస్తే చాలండి అన్ని మంచివి. అది హిరణ్య బాహవే గోల్డెన్ హ్యాండ్. దానికి హిరణ్యం అని పేరు పెట్టింది శాస్త్రం. అంటే బంగారు వర్ణంతో ఉన్నవాడు. దీనికి అనేక రకాలుగా చెప్పచ్చు. ఆయన ఆ బాహువుల వర్ణమే హిరణ్య వర్ణం అని ఒకటి. రెండు, స్వామి అంటే ఎవరండి? జగదీశ్వరుడు. ఐశ్వర్యములన్నీ ఆయన వద్ద ఉన్నాయి. మనకు రుద్రుడంటే ఈ ఫోటోలు అవన్నీ చూసి అలవాటైపోయి ఏదో ఒక్క స్వరూపమే మనకు తెలుసు, పాములు వేసుకు కూర్చున్న స్వామి. కానీ రుద్రంలో ఒక్కొక్క మంత్రానికి ఉన్నటువంటి అధిష్టాన దేవతా స్వరూపాలను ఋషులు వర్ణించారు. మీరు ఆశ్చర్యపోతారు. అప్పుడు అంటారు, స్వామిని యోగీశ్వరుడు యోగీశ్వరుడు అంటాం, కానీ ఇన్ని మించిన భోగీశ్వరుడు ఎవరు లేడంట. యోగమైన భోగమైన ఆయన వద్దే ఉంది. సంసారైనా సన్యాసి అయినా ఆయనే, గృహస్థుల దేవుడు ఆయనే, వైరాగుల దేవుడు ఆయనే. ఇలాంటి దైవం ఎవడైనా ఉన్నాయండి? గృహస్థులైన దైవాన్ని చూపించండి. కుటుంబం ఉన్న దేవుడు ఆయన ఒక్కడే. ఇద్దరు పిల్లలు, మంచి భార్య, ఇవన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి. అదేవిధంగా ఏమీ లేని సన్యాసి అంటే మళ్ళీ ఆయనే గుర్తొస్తాడు. ఏం పట్టకుండా అక్కడో శ్మశానాల చోటు తిరిగేవాడు ఆయనే. అన్ని మార్గములకి పతిగా ఉన్నటువంటి స్వామి. అందుకే స్వామి అందమైన రూపాలు రుద్రంలో చాలా వర్ణించారు. ఆ రూపాలన్నీ ఒక దగ్గర తన తెచ్చిపెట్టుకున్నా మనకు అందంగా కనిపిస్తాడు. ఒక చోట వర్ణిస్తారు స్వామి రూపాన్ని మనం ధ్యానించడానికి, తెల్లని ముత్యాలమాలన్నీ వేసుకున్నట్ట. అన్ని ముత్యాలేట, అవి ఏ నగిషీలు ఆయనకి తెలుసు. కిరీటం అంతా ముత్యాల కిరీటం, కుండలాలు ముత్యాల కిరీటాలు, కంకణాలు ముత్యాల కంకణాలు. ఒక్కొక్క ముత్యం కూడా అంతేసి పెట్టుకున్నట్ట. ఏ రకరకాల సైజులు ముత్యాలు మళ్ళీ ఆయన మెడలో ముత్యాలు. ఆహా, ఇక ఆయన కూర్చున్న సింహాసనం అంతా ముత్యాలు, పైన ముత్యాలు వేలాడుతున్న గొడుగు. ఇలా ముత్యాలతో ఉన్న మయంగా తెల్లగా ఉన్న స్వామిని ధ్యానించే మంత్రం ఒకటి ఉందండి ఇందులో. ఎందుకు చెప్తున్నామంటే, ముత్యాలు ముత్యాలంటే వాడు ముత్యం లాంటి వాడండి అంటాం కదా. మన శివుడు ముత్యం లాంటి వాడు, స్వచ్ఛమైన వాడు, తెల్లని వాడు, నిర్మలమైన వాడు అని చెప్పడానికి ఇన్ని రూపాలుగా కనిపిస్తూ ఉన్నాడు. అందుకు ముత్యాల స్వామి. ఇక్కడేమిటి బంగారు స్వామి, హిరణ్య బాహవే బంగారు వర్ణం కలిగినటువంటి వాడు. ఈ హిరణ్య స్వరూపం ఏమిటి అంటే, సూర్యమండలాంతర్వర్తి అయిన రుద్ర రూపం హిరణ్య స్వరూపం. అందుకే సూర్యునికి హిరణ్య గర్భుడని, హిరణ్య శరీరుడని, హిరణ్మయ వపుహు అనేటువంటి పేరు. ఇవన్నీ సూర్యుని వర్ణించారు. ఎందుకంటే సూర్యుడు బంగారు వర్ణంతో ఉంటాడు కదండి. బంగారం అంటే మనకి ఫుల్ పాలిష్డ్ రంగు గుర్తొస్తుంది, కానీ అక్కడ నుంచి వచ్చేవరకు అది ఎన్ని రంగులు మార్చుకుంటుందో. ఆ కరగబెట్టేటప్పుడు దానికో రంగు ఉంది, దాని పుటపాక ప్రతీకాశం అని అంటారు ఆ రంగుని. ఆ పుటం పెట్టేటప్పుడు వచ్చేటప్పుడు ఒక రంగు, ఇంకా తయారీ దశలో ఒక రంగు, తయారైన తర్వాత పూర్తి రంగు. కనుక బంగారానికి ఒక రంగు అనగలమా? బంగారానికి ఎన్ని రంగులో? అలాగే సూర్యకిరణాల్లో ఇన్ని విశేషాలు ఉన్నాయి. అందుకే తామ్రో అరుణ ఉత బభ్రుహు అని ముందే చెప్పేశాడు. ఏవైనా హిరణ్యమే గుర్తుపెట్టుకోండి, ఆయన ఏ రంగులో కనబడ్డా ఆయన హిరణ్యమే. హిరణ్యం అనే మాట ఎందుకు వాడారో తెలుసా? హిరణ్య శబ్దానికి అర్థమేమిటి అంటే, వేదం హిరణ్య శబ్దానికి ఏం చెప్పిందంటే, హితం రమ్యం హిరణ్యం పరోక్ష ప్రియవాహి దేవాహ అనే సూత్రం ప్రకారం ఇది హిరణ్యమైంది అని చెప్తున్నది. అంటే నేరుగా చెప్పకుండా చిన్న మార్పుతో చెప్తే దేవతలకు చాలా ఇష్టంట. వాళ్ళకి పరోక్ష ప్రియులు దేవతలు, ప్రత్యక్ష ప్రియులు కాదు. పరోక్ష ప్రియులు అంటే అంతరంగంలో తలంచుకోవడం వాళ్ళకి చాలా ఇష్టం. ప్రత్యక్ష ప్రియత్వం కన్నా పరోక్ష ప్రియులు అంటే అర్థం అంతరంగంలో తలంచుకుంటే ఆనందించేవారు, తిప్పి చెప్తే ఆనందించేవారు అని. నేరుగా వాచ్యంగా చెప్పకుండా అందంగా మలచి చెప్తే సంతోషిస్తారట. పరోక్ష ప్రియ అన్నదానికి అనేక అంతరార్థములు ఉన్నాయి. అలాగే హిరమ్య అనే శబ్దం హిరణ్యం అవుతుంది ఒక రకమైన వ్యాకరణ సూత్రంతో. హితం రమ్యం హిరమ్యం, పరమేశ్వరుడి చేతులు ఎలాంటివి అంటే హితాన్ని కలిగిస్తాయి, రమ్యత్వాన్ని కలిగి ఉంటాయి. రెండుంటాయట, అది విశేషం. మనకి లోకంలో హితమైనవన్నీ రమ్యము కావు, రమ్యములైనవన్నీ హితం కాదు. ఆవకాయ ముద్ద చూడ్డానికి రమ్యం, తింటే హితం కాదు కదా. అలా సృష్టిలో మనకి హితమైనవి రమ్యంగా ఉండవు. మంచి కాకరకాయ రసం తాగితే మంచిది, హితమే కానీ రమ్యం కాదు, అవునా లేదా? కానీ తాక తప్పదనుకోండి. అలా పరమేశ్వరుడు ఆయన అనుగ్రహం వచ్చింది అంటే హితాన్ని రమ్యంగా ఇవ్వగలడు, రమ్యాన్ని హితంగా ఇవ్వగలడు. అది స్వామి యొక్క అనుగ్రహం. అందుకే హితము రమ్యము అయిన బాహువులు స్వామివి. ఆ చెయ్యి మనకి హితాన్ని కలిగిస్తుంది, రమ్యతని కలిగిస్తుంది. అది విశేషం. హితము రమ్యత, అందం ఆనందం క్షేమం అన్నీ కలిగినటువంటిది స్వామి యొక్క చేతులు. అందుకే హిరణ్య అంటే అర్థం హితమైన వాటిని రమ్యమైన వాటిని ఇచ్చే చెయ్యి అది అని అర్థం. అందుకే బంగారు చేతుల వాడు అండంలో ఇంత అర్థం. హిరణ్య బాహు అనగానే ఒక్కసారి మనం తలంచుకుని ఆనందించాలి. అలాగే సూర్యమండల మధ్యవర్తి అయిన స్వామిని వర్ణిస్తూ వేదంలో ఆ ప్రణఖాత్ సర్వయేవ సువర్ణ అన్నారు. ఆయన కాలివేళ్ల గోళ్ల నుంచి శిరసు కొన వరకు సర్వయేవ సువర్ణ, అంతా సువర్ణమేట ఆయన, బంగారు వర్ణం. సువర్ణ వర్ణం అంటే ఏమిటండి, ప్రకటించేదాన్ని రంగు అంటాం మనం. సువర్ణ అంత మేలే ఆయన, అంతా మేలే, మొత్తం మేలిమి బంగారు స్వామి అనమాట ఆయన. అది విశేషం, మేలిమి బంగారం మన స్వామి. అందుకే సృష్టిలో మనకి ఇదంతా వేద సంప్రదాయం అండి. అందుకే మనకు తెలియకుండానే వేద సంప్రదాయం ఈ జాతిలో కలిసిపోయింది. ఏది మాట్లాడినప్పటికీ బంగారంలా ఉందండి అని అంటాం. అంటే మనకేదో ధాతు అపేక్ష అని అనుకుంటాం, కాదు అక్కడ అర్థం. ఆ మాటలోని మనకు తెలియకుండా వేద సంస్కారం కలిసి ఉంది. మనకు తెలియకుండా కుడి చేతిని ఉపయోగిస్తాం. చూడండి, ఎవడు చెప్పాడు మనకి? వేదం చెప్పింది సంస్కార సంపన్నమైన జాతి కుడి చేతిని ఉపయోగించాలని వేదశాసనం. అది చెయ్యగా చెయ్యగా మన తాతలు ఆచరించగా జెనెటికల్ గా మనకు వచ్చేసింది కుడి చేత్తో వాడడం అనేది. అందుకే రెండు చేతులు పీక్కు తినే ఆటవిక జాతి కాదు మనది. కుడి చేత్తోనే భోజనం చేయడం అనేటువంటి సంస్కారం తెచ్చుకున్నాం మనం. ఇప్పుడు మళ్ళీ పడమటికి బుద్ధి తిప్పి రెండు చేతులు పీక్కు తినడం వచ్చింది మనకిప్పుడు. ఇలాగంటే అర్థం ఏంటంటే వైదికమైనటువంటి సంప్రదాయం మన జీవితంలో ఎలా కలిసిపోయింది అసామాన్యుల్లో కూడా అని చెప్పడానికి చెప్తున్నాం ఇక్కడ. వాడిది బంగారు చేయండి, అది వేస్తే చాలు, ధన్యులం అయిపోతాం. శివునికి మించిన బంగారు చేయి అక్కడా లేదండి. ఆయన చెయ్యి పడితే మనం ధన్యులం. అందుకే స్వామి నువ్వు చెయ్యి వేయవయ్యా అని ఎప్పుడూ అడగాలి. ఆయన చెయ్యి పడ్డానికి, ఆయన ముద్ర పడ్డానికి మనం ప్రయత్నిస్తూ ఉండాలి. వీడు నావాడు అని చేర తీసుకోవాలి. అందుకు మార్కండేయుడు ధన్యుడు. ఆయన యముణ్ణి కొట్టడానికి ముందే మార్కండేయుడు యొక్క తల మీద ముందు చెయ్యి పెట్టి తర్వాత కొట్టేట ఎడం పాదంతో. ఆ చెయ్యి తగిలింది ఈయనకి, ఆ హిరణ్య బాహు తగిలింది. ఇలా ఎందరిని అనుగ్రహించాడు ఆ బంగారు చేతులు. ఆయన ఆయుధాలు పట్టుకున్నా ఆయుధాలు పట్టుకోకపోయినా ఆ చేతులు హిరణ్య బాహవే. అందుకే చారు చామీకరాభాసం, రుక్మాభం, స్వప్నధీగమ్యం ఇవన్నీ కూడా వేదముల్లో రుక్మాభం అని వర్ణించారు. రుక్మము అంటే బంగారం. అదేవిధంగా హిరణ్యవర్ణం అన్నప్పుడు ఆ చేతుల రంగు చూడగానే అమ్మ గుర్తొస్తుంది. ఆయన చేతిలో ప్రకాశించేది పరాశక్తి చైతన్యమే. అదేవిధంగా హిరణ్యబాహవే అనే మాట చాలండి, అక్కడే ఆగిపోవచ్చు ధ్యానం చేస్తూ ఆనందించడానికి. అందుకే అన్నమయ్య ఇందరికి అభయంబులిచ్చు చేయి, కందువగు మంచి బంగారు చెయ్యి అన్నాడు ఆయన. అయ్యా మీరు శివుడి గురించి చెప్తే అక్కడికి వెళ్ళారా అని ప్రశ్నించే అజ్ఞానం ఇంకా మిగిలి ఉండదు అనుకుంటాను నేను. ఆయనైనా ఈయనైనా హిరణ్య బాహువే, నమో హిరణ్య బాహవే. అంతేకాదు సేనాన్యే, సేనలను నడిపించువాడు. అనేక రకమైన సేనలను నడుపుతాడట. సేనలంటే అర్థం ఏమిటి అంటే ప్రభువు చెప్పినట్టుగా పనిచేసేవాళ్ళు సేనలు, ప్రభువుకి విజయం చేకూర్చేవారు సేనలు. ఆయన ఇచ్చానుసారంగా ఆయన పన్నిన వ్యూహాన్ని అనుసరించి సేనాని అంటే సేనాధిపతి ఏం చేస్తాడు, సేన తన స్వతంత్రంగా వర్తించడానికి వీల్లేదు. ఆ సేనకి డిజైన్ చేస్తాడు, మీరు ఎలా వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి, ఏ వ్యూహం వెయ్యాలి, ఇవన్నీ ఆయన చెప్తే సేనలు పనిచేస్తాయి. అందుకు సేనలన్నిటి వెనుక సేనానకుడు ఉంటాడు. అలాంటి సేనాని పరమేశ్వరుడు. సేనలు ఎవరయ్యా అంటే సర్వ దేవతలు ఆయనకి సేనలు. ఆయన చెప్పే పనులు చేయడానికి అగ్ని అనేక రూపాలుగా, వాయువు అనేక రూపాలుగా వస్తుంటారు. వాళ్ళకి ఆయుధాలు శక్తి అన్ని ఆయన సప్లై చేసినవే. ఆయన ఇచ్చిన శక్తులతోనే విశ్వమంతా నడుస్తూ ఉన్నాయి ఈ సేనలు. అందుకే ఆయనకి విశ్వక్ సేనుడు అని అంటారు. ఇది మళ్ళీ వైష్ణవమా శైవమా అన్నది, వేదం ఒక్కటే. అంటే అంతటా సేనలు కలిగినటువంటి వాడెవడో ఆయన సేనాని. రుద్రంలో సేనాని, అక్కడ విశ్వక్సేనుడు, రెండూ ఒకటే. అనంత సేనాశక్తులు కలిగినటువంటి వాడు. మొత్తం విశ్వమంతా కూడా ఆయన సేనలున్నాయి, గుర్తుపెట్టుకోండి. ఆయన సేనల నుంచి ఏ ఒక్కరూ తప్పించుకోలేరు. ప్రకృతి శక్తులన్నీ కూడా ఆయన సేనలే. అవి మనల్ని నిరంతరం గమనిస్తూ ఉంటాయి. అంటే ఎక్కడికక్కడ పోలీస్ చెకప్, సెక్యూరిటీ చెకప్ ఇవన్నీ అంటారే, ఉత్తమమైన ప్రభువు ఈ సేనలన్నింటినీ నింపి ఉంచుతాడు దేశంలో లోపల బయట కూడా ప్రమాదాలు రాకుండా ఉండడానికి. అలాగే పరమేశ్వరుడు విశ్వమంతా తన సేనల్ని నింపి ఉంచాడు. వారే దేవతలంటే వారందరూ పనిచేయడం వల్ల విశ్వం నడుస్తుందట. అందుకే దేవాసుర సిద్ధ గంధర్వా మనుష్యాది సంఘాత రూప నానా సేనాపతి అని అర్థం చెప్పారు. దేవాది సమస్తములైనటువంటి సేనలకి ఎవడు పతో అతడు సేనాని అని చెప్పారు. అటువంటి వాడు ఎక్కడున్నాడయ్యా అంటే ఏ దిక్కును చూస్తే ఆ దిక్కురే ఉన్నట్ట. అందుకే వేదంలోనే అశ్వలాయన మహర్షి దర్శించిన ఒక మంత్రంలో సర్వాశ్చ సేనా సర్వాణి చోచ్చ్రయాని సర్వాణి హవాయే తస్య నామధేయాని అనే మంత్రం మనకు కనిపిస్తుంది. సర్వాశ్చ సేనా విశ్వమంతా తన సేనలు కలిగినటువంటి వాడు దేవదేవుడైనటువంటి ఆ పరమేశ్వరుడు సేనానియే దిశాంచపతయే నమః దిక్కులకు పతయైన వాడు అని వర్ణిస్తున్నారు ఇక్కడ. ఇది కూడా మీకు చెప్తూ ఉంటే సూర్యుడిలో ఉన్నటువంటి రుద్రుడే గుర్తొస్తాడు. ఇలా మొత్తం సూర్యుడి గురించే చెప్పేటట్టున్నాడండి ఈయన అనుకోవచ్చు మీరు. ఆయనే శివుడు అని తెలుసుకుంటే చాలు. ఈ విషయం నేను అనడం కాదండి, రుద్రం చదివే మంచి అలవాటు ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ధ్యానానికి ముందు న్యాసం చేసే ముందు ఏం చెప్తారో గుర్తు తెచ్చుకోండి. ఏమని? సంకర్షణ స్వరూపో యోసావాదిత్య పరమ పురుష సయేష రుద్రో దేవత. దానికి ఎవరు రుద్రుడు? సంకర్షణ స్వరూపుడైనటువంటి ఆదిత్య స్వరూపుడైనటువంటి రుద్రుడు దేవత. మరి సంకర్షణుడు అంటే విష్ణునామాల్లో ఒకటి కదా. మరి ఇక్కడ అంటున్నారేమిటి అంటే సంకర్షణుడుగా ఆదిత్యుడుగా చెప్పబడుతున్న రుద్రుడు దీనికి అధిష్టాన దేవత అది. అందుకు ఇక్కడ ఆదిత్య రూపుడైన వాడే రుద్రుడు గనక ఈ రుద్ర లక్షణాలన్నీ ఆదిత్యుడిలో పెట్టేశాడు ఆయన. అగ్ని గురించి తెలుసుకోవాలంటే ఒక దీపంలో ఎలాగ అగ్ని లక్షణం తెలుసుకుంటున్నామో శివుడు తన యొక్క సమస్త లక్షణాలని మనకు ప్రత్యక్షం చేయడానికి సూర్యుడిలో పెట్టాడు. అందుకు సూర్యుడిని ఉపాసించి శివుణ్ణి తెలుసుకోవాలి. ఆయనే హిరణ్యబాహవే, బాహువులు అంటే కిరణములు అని అర్థం. అవునా కదా, కిరణములే చేతులు ఆయనకి. అందుకే సహస్రకరుడు అని పేరు, భాస్కరుడు అని పేరు. చేసేవే చేతులు, కాంతులిచ్చే చేతులు ఆయనవి. అవన్నీ హిరణ్య మంతి ప్రకాశమానంగా బంగారు రంగుతో వెలుగుతున్నాయి గనక హిరణ్యబాహవే అంటే ఆదిత్యుడు. ఆయన నుంచి అనేక శక్తులు విశ్వమంతా వ్యాపిస్తున్నాయి. అభితో దిక్షుశ్రిత నిన్ననే చెప్పుకున్నాం. అందుకే ఆయనే సేనాని, ఆయనే దిశాంచపతయే నమః దిక్కులకు పతి అన్నారు. ఎలాగయ్యాడో సూర్యుడు మీరు ఆలోచించండి. ఏదైనా ఊరికి మీరు వెళ్ళారనుకోండి, సంధ్యావందనం చేసుకున్న మంచి అలవాటు ఉంటే తూర్పును దిక్కును తిరిగి చేయాలి అంటారు. అప్పుడు వాళ్ళు మాట అంటాం, తూర్పెటండి అని. ఎందుకంటే మనం ఈ మధ్యాహ్నమో ఎప్పుడో చేరితే తూర్పెటో పోల్చుకోలేం. లేదా మనం సకాలంలో ఉదయించే సమయానికి వెళితే ఆ సమయానికి నిద్రలేస్తే అప్పుడు మనమే పోల్చుకోగలం తూర్పుని. ఎలాగా? సూర్యుడు ఎటు ఉదయిస్తాడో అటు చూసి దాన్ని బట్టి తూర్పు నిర్ణయిస్తాం. మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడు కూడా దాన్ని బట్టే చెప్తాడు. సూర్యుడు ఉదయించే దిక్కు బట్టి చెప్తున్నాడు. అంటే దిక్కులన్నీ ఎలా నిర్దేశింపబడ్డాయి? ముందు సూర్యుడిని చూసి ఈయన ఈ దిక్కును ఉదయించాడు గనక తూర్పు అని నిర్ధారించుకున్న వెంటనే ఆగ్నేయం, ఉత్తరం, దక్షిణం, నైరుతి, పశ్చిమ అని చెప్పాం. కనుక దిక్కులన్నీ ఎవరి వల్ల చెప్పగలిగాం? ఆయన యొక్క ఉదయం వల్లే. ఆయనే లేకపోతే మనకు దిక్కు లేదన్నమాట, అది అర్థం. కనుక దిక్కులు ఎవరి వల్ల వచ్చాయి? ఆయన వల్ల వచ్చాయి. అయితే ఒక్క దిక్కులో కూర్చున్నాడు ఆయన? అలాగా ఆయన అలా మూల ఆ దిక్కులో కూర్చోబెట్టేయండి, మనం ఏ దిక్కుకైనా వెళదాం, నిలుపుకోగలమా? ఆ దిక్కులో ఉదయించిన అన్ని దిక్కుల సేనల్ని పంపించాడు ఆయన. మామూలు చేతులు కావు, ఆ హిరణ్య బాహువుల్ని ఏ దిక్కుకైనా చాచగలిగే చేతులు ఆయనవి. అలాంటి హిరణ్య బాహువుల్ని చాచి సేనలన్నింటినీ నడపగలిగేటటువంటి దిశాంచపతయే నమః దిక్పతి అయినటువంటి వాడు, దిక్కులకు పాలకులకు పాలకుడైనటువంటి వాడు ఎవడో ఆ పరమేశ్వరుడు అని ఇక్కడ చెప్తున్నారు. ఈనాటి ప్రవచనానికి ఇంతటితో స్వస్తి. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు.

0: ஓம் நம சிவாய. யூ ஆர் லிஸ்னிங் டு சைவம் டாட் ஆர்க் ரேடியோஸ் 24/7 ஸ்பிரிச்சுவல் சேனல்ஸ் ஃப்ரம் சைவம் டாட் ஆர்க். ஓம் நம சிவாய.
1: பஸ்மதாரண. பூர்வகாலంలో ఒకసారి మందరగిరి పర్వతం మీద ఈశ్వరుడు సభ తీర్చాడు. ఆ సభకి దేవగంధర్వ యక్ష కిన్నర కింపురుష సిద్ధ సాధ్యగణాలు దిక్పాలకులు అష్టవసువులు అందరూ విచ్చేశారు. ఆ సభలో సనత్కుమారుడు ఈశ్వరుడికి సాష్టాంగ నమస్కారం చేసి, దేవా, నీ అనుగ్రహం పొందేటటువంటి తేలికాటి ఉపాయం, తేలిక అయినటువంటి అతి తేలిక అయినటువంటి ఉపాయం ఏదన్నా ఉంటే మాకు చెప్పవలసింది అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి ఈశ్వరుడు చెబుతూ ఉన్నాడు, భస్మధారణ కన్నా నా అనుగ్రహం పొందేటటువంటి ఉపాయము అనేది ఇంకోటి ఏది కూడా లేదు. భస్మధారణ అనేది ధర్మార్థ కామ మోక్ష ప్రదమైనటువంటిది, అంటే చతుర్విధ పురుషార్థాలు కూడా దీనివల్ల సిద్ధిస్తాయి. ఇది దేవతా ప్రీతికరము, నాకు అత్యంత ప్రీతిదాయకము. ఇక ఈ భస్మం ఎలా వస్తుందో చెబుతాను, వినండి. గోమయంతో చేయబడినటువంటి భస్మము శ్రేష్టమైనది. అంటే ఆవు యొక్క పేడను తీసుకొచ్చి దాన్ని ఎండబెట్టి పిడకలుగా చేసి ఆ పిడకలను కాల్చి భస్మం చేయాలి. వీలైతే ఆ పిడకలను ఆవు నేతితో కాల్చి భస్మం చేయాలి. ఈ రకంగా వచ్చినటువంటి భస్మము అనేది శ్రేష్టమైనది. అందుకే హోమకుండంలో ఉన్నటువంటి భస్మాన్ని తీసుకోండి అని చెప్తారు. హోమకుండంలో హోమం చేసేటప్పుడు ఆవు పేడతో చేసినటువంటి పిడకలు వాడతారు. దానిమీద ఆవు నేతిని పోస్తూ హోమం చేస్తారు, అవే ఆహుతులు సమర్పిస్తారు. కాబట్టి ఈ ఆవు నేతితో హుతం చేసినటువంటి పిడక ఉన్నదే, అది ఆ గోమయం శ్రేష్టమైనటువంటి భస్మము. భస్మాన్ని సేకరించేటప్పుడు సజ్జోజాత అనేటటువంటి మంత్రాన్ని చెప్పాలి. ఆ తర్వాత భస్మాన్ని అగ్నిరీత్యా అనేటటువంటి మంత్రంతో అభిమంత్రించాలి. మానస్తోకే అనేటటువంటి మంత్రంతో భస్మాన్ని నలిపి త్రయంబకం అనేటటువంటి మంత్రంతో భస్మాన్ని శిరస్సున ధరించాలి. మేయుషం జమదగ్ని అనేటటువంటి మంత్రంతో విభూతిని ముఖాన పెట్టుకోవాలి. విభూతి రేఖలు ఎప్పుడూ కూడా కనుబొమ్మల చివరలు దాటరాదు. ఏ రకంగానే విభూతిని ధరించాలి. విభూతి రేఖలు మూడు కూడా ఓంకార రూపము. అవి అకార ఉకార మకారాలకు ప్రతీక. గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని, ఆహవనీయాగ్ని అనబడేటటువంటి మూడు అగ్నులు ఇవే త్రేతాగ్నులు. సత్వరజస్తమో గుణాలివే. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము ఈ మూడు వేదాలకు కూడా ప్రతీక. ఈ భస్మము అనేది త్రిమూర్తులకు ప్రతీక. భస్మధారణ చేసినటువంటి వాడు మోక్షానికి అర్హుడవుతాడు. బ్రహ్మచారులు, గృహస్థులు, సన్యాసులు అందరూ భస్మాన్ని ధరించవచ్చు. వైదిక కర్మలు చేసేటప్పుడు తప్పనిసరిగా ఈ భస్మాన్ని ధరించాలి. భస్మధారణ వల్ల పాపాలన్నీ కూడా పోతాయి. స్త్రీ హత్య, భ్రూణ హత్య మొదలైనటువంటి ఘోరమైనటువంటి పాపాలన్నీ కూడా నశిస్తాయి. కాని శివదూషణ, శివుని యొక్క ధనాన్ని అపహరించటం వల్ల వచ్చే పాపము ఇవి మాత్రం పోవు. విధి విధానం తెలియకుండా భస్మాన్ని ధరించినప్పటికీ పాపాలు, రోగాలు, పీడలు, బాధలు అన్నీ వదిలిపోతాయి. కేవలం భస్మాన్ని ధరించినంత మాత్రం చేత నీకు ఏమీ తెలియవలసిన అవసరం లేదు. నీకు మంత్రాలు తెలియక్కర్లేదు, తంత్రాలు తెలియక్కర్లేదు, ఆ హోమకుండంలో ఉన్నటువంటి విభూతిని తెచ్చి ఆ భస్మాన్ని తెచ్చి నువ్వు ముఖాన ధరించినంత మాత్రం చేత, నీ శరీరానికి రాసుకున్నంత మాత్రం చేత నీ యొక్క కష్టాలన్నీ కూడా గట్టెక్కిపోతాయి. రుద్రాక్షమాలను కండసీమలో ధరించి భస్మధారణ చేసినటువంటి వాడు రుద్రుడిలాగా పూజింపబడతాడు. భస్మధారణ చేసినటువంటి వాడికి అన్ని తీర్థాల్లోనూ స్నానం చేసినటువంటి ఫలితం వస్తుంది. ప్రతి దినము భస్మధారణ చేసినటువంటి వాడు మరణానంతరము కైలాసం పొందుతాడు అని స్వయంగా ఆ భస్మాన్ని ధరించడం వల్ల వచ్చేటటువంటి ఉపయోగం ఏమిటో ఈశ్వరుడే చెప్పాడు.
2: ఓం నమః శివాయ.
0: You are listening to Shaivam.org Radio, the 24/7 spiritual channel from Shaivam.org.
2: Om Namah Shivaya.

తీర్థము. ఒకసారి దుర్వాసుడు ఒళ్లంతా విభూతి పుచ్చుకుని పితృలోకానికి వెళ్లాడు. ఆ లోకాధిపతి దుర్వాసుణ్ణి సగౌరవంగా ఆహ్వానించి ఐతి సత్కారాలన్నీ కూడా చేశాడు. వాళ్లు మాట్లాడుతూ ఉండగా దూరం నుంచి భీకరమైనటువంటి అరుపులు కేకలు వినిపిస్తూ ఉన్నాయి. ఆ ఏడుపులు విని దుర్వాసుడు ఏమిటా గోలా అన్నాడు. ఇక్కడ ఈ దగ్గరలో నరకం ఉంది, పాపాత్ములు అక్కడ పెట్టే

కర్మను బట్టి స్వర్గ నరకాలు అనేవి లభిస్తాయి. అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు, అత్యాచారాలు ఇవన్నీ చేసేటటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు పాపఫలం అనుభవించడానికే ఈ నరకం అనేది ఏర్పాటు చేయబడింది. ఈ నరకంలో మానవుడు చేసినటువంటి కర్మని అనుసరించి శిక్ష అనేది విధించబడుతూ ఉంటుంది. ఈ రకంగా పాపుల కోసం అనేక రకాలైనటువంటి నరకాలు సృష్టించబడ్డాయి. ఇవన్నీ కూడా యముడి యొక్క ఆధిపత్యంలో ఉంటాయి. వివిధమైనటువంటి నరకాల యొక్క వివరాలు గనక చూసినట్లయితే అవి తామిశ్రము, అంధతామిశ్రము, అసిపత్రము, అంధకూపము, రౌరవము, మహారౌరవము, కాలమాత్ర, సూకరముఖి, క్రిమిభోజన, వజ్రకంటక, వైతరిణి, విశానస, లాలాభక్షణ, రేతఃపాన, ప్రాణరోధ, కుంభీపాక, ఇలా అనేకమైనటువంటి నరకాలున్నాయి. ఇక్కడ ఒక్కొక్క నరకంలోనూ ఒక్కొక్క రకమైనటువంటి శిక్షలు పడుతూ ఉంటాయి. ఇరుగు పొరుగు పిల్లలను, స్త్రీలను అవమానించే వాళ్ళని ఈ నరకంలో కొండల మీద నుంచి కింద పడేసి తిండి పెట్టకుండా ఉక్కు పాదాలతో తన్నుతూ అక్కడ దొర్లిస్తూ ఉంటారు. ఇది తామిశ్ర నరకం. ఇక అంధతామిశ్ర నరకంలో పరస్త్రీలను బలాత్కరించే వాళ్ళని నానా హింసలు పెడతారు. వంచన చేసి డబ్బు సంపాదించే వాళ్ళని రౌరవ నరకంలోను, పశువులను పక్షులను బాధించి చంపేవాళ్ళని మహానరకంలోనూ శిక్షిస్తారు. తల్లిదండ్రులను, వేద పండితులను బాధించేవాళ్లు కాలసూత్ర నరకంలో కణకణ బండేటటువంటి నిప్పుల్లో వీళ్ళని పడేసి కాలుస్తూ ఉంటారు. అలాగే ఆపదలో ఉన్నటువంటి బంధుమిత్రులకు సాయపడకుండా సిరి సంపదలతో తొలతూగేవాళ్లు పురుగులు ఆహారంగా తింటూ క్రిమిభోజక నరకంలో ఉంటారు. దొంగతనం చేసి బతికేవాళ్లు తస్తోర్మి అనే నరకంలో మండుతున్నటువంటి ఇనప గుళ్లతో దెబ్బలు తింటూ ఉంటారు. వేదధర్మం వదిలిపెట్టి నాస్తికత్వాన్ని ప్రచారం చేసేవాళ్లు అసిపత్రవనము అనేటటువంటి నరకంలో యమకింకరులు వీళ్ళందరినీ కూడా కొరడాలతో కొడుతూ ఉంటే ఆ బాధలు భరించలేక పరుగులు పెడుతూ ఉంటారు. అసిపత్రపు ఆకులు అనేవి ఈ చెట్ల ఆకులు కత్తుల్లాగా ఉంటాయి. అవి శరీరాన్ని చీల్చివేస్తూ ఉంటాయి. ఆ బాధకు వారు గొల్లు గొల్లుమని ఏడుస్తూ ఉంటారు. నిర్దోషులకు శిక్షలు విధించే వాళ్ళని కాలసూత్ర నరకంలో చెరుకు గడలు విరిచినట్టుగా విరిచి హింసిస్తూ ఉంటారు. వావి వరుస అనేది లేకుండా తిరిగేవాళ్ళని కొరడాలతో కొడుతూ కాలుతున్నటువంటి ఇనుప బొమ్మల మీద పడుకోబెడతారు. పశువులతో కీడించే వాళ్ళని ముళ్ల చెట్ట కట్టి ముళ్లతో పొడుస్తూ ఉంటారు. వేదం చదివి ధర్మం తెలిసి కూడా పరస్త్రీ సంగమం చేసేటటువంటి వాళ్ళని మలమూత్రాలతోనూ రక్త మాంసాలతోనూ నిండినటువంటి వైతరిణి నదిలో పడేస్తారు. వాటినే ఆహారంగా కూడా పెడతారు. ఆడంబరంగా పశువుల్ని చంపి యజ్ఞాలు చేసేవాళ్లున్నారే, వాళ్లని రంపాలతో కోస్తారు. దొంగలతోనూ, హంతకులతోనూ, దోపిడీదారులతోనూ స్నేహం చేసి ప్రజల యొక్క ధనాన్ని కొల్లగొట్టేటటువంటి అధికారులున్నారే, ఆ అధికారులు, రాజులు, రాజబంధువులు వీళ్ళందరూ కూడా యమలోకంలో కుక్కలు తమ యొక్క పదునైనటువంటి కోరలతో వీళ్ళని చీల్చి పారేస్తూ ఉంటాయి. దొంగ సాక్ష్యాలు చెప్పేవాళ్ళని ఎత్తైనటువంటి పర్వతాలు ఎక్కించి తలకిందులుగా కింద పడేస్తారు. ఆ దెబ్బకి వీళ్ల శరీరాలు కాస్త ముక్కలు ముక్కలైపోతాయి. అయితే ఈ రకంగా నరకంలో వాళ్ల శరీరాలన్నీ ముక్కలు ముక్కలైపోయినప్పటికీ అవి వెంటనే అంటుకుపోతాయి. మనం

0: ఒక 5 ముక్కని గనక ముక్కలు చేసి మళ్లీ చేత్తో గనక పట్టుకున్నట్లయితే అదంతా ఒకే ముక్కగా అయిపోతుంది చూడండి. అలాగే ఇక్కడ శరీరము అనేది చిన్నాభిన్నం అయిపోయినప్పటికీ వెంటనే తర్వాత శిక్ష అనుభవించడం కోసము అని చెప్పి ఈ శరీరం అనేది దానంతట అదే అతుక్కుంటుంది. మద్యపానం చేసి స్త్రీలను అవమానించే వాడిని నిప్పుల మీద నడిపిస్తారు, ఇనుము కరిగించి నోట్లో పోస్తారు. కుంభీపాక నరకం అంటే నిప్పుల్లో వేల్చి కాల్చటం అన్నమాట. కుండలో సలసలా కాగేటటువంటి నూనె పోసి అందులో ముంచేస్తూ ఉంటారు వీళ్ళని. ఎలుక కన్నాలు పూడ్చి ఊపిరాడకుండా చేసి వాటిని చంపేస్తూ ఉంటారు చూడండి. అలాంటి వాళ్ళందరినీ కూడా ఈ కుంభీపాక నరకంలో పడేస్తారు. అంటే కుండల్లో నూనె పోసి దాన్ని బాగా కాల్చి వీళ్ళని తీసుకెళ్లి ఆ నూనెలో ముంచేస్తూ ఉంటారు. వీరు అక్కడికి చేరగానే ఎవరు ఇప్పుడు ఈ దుర్వాసుడు ఈ యమలోకానికి ఉన్నటువంటి అధికారి వీళ్ళిద్దరూ కూడా ఈ కుంభీపాక నరకం చేరారు. అక్కడికి చేరేటప్పటికీ పాపాత్మల యొక్క పాపాలన్నీ కూడా పటాపంచలైపోయిన వాళ్ళంతా కూడా పుణ్యాత్ములైపోయారు. దివ్యమైనటువంటి పరిమళాలతో కూడినటువంటి గాలులన్నీ కూడా వేతడం మొదలుపెట్టినాయి. ఏమిటో విషయం తెలియలేదు. అక్కడ ఉన్నటువంటి మంటలన్నీ కూడా ఆరిపోయినాయి. ఎందుకని ఆరిపోయినాయో తెలియలేదు. ఎవరు కూడా శిక్షలు అనుభవించడం లేదు, ఎవరు బాధలు పట్టడం లేదు. పాపాత్మలంతా కూడా తమ యొక్క పాపాలని ప్రక్షాళనం అయిపోయే వాళ్ళంతా కూడా సుఖంగా ఉన్నారు. ఈ విషయం చూశారేమో బట్లు పరుగు పరుగున యముడి దగ్గరికి పోయి దుర్వాసుడు రాగానే ఈ పాపాత్మలంతా కూడా పుణ్యాత్ములైపోయారు అని చెప్పారు. దీనికి కారణం తెలియక యముడు కూడా ఇంద్రుడి దగ్గరికి పరిగెత్తాడు. అప్పుడు యముడు ఇంద్రుడు ఇద్దరు కలిసి బ్రహ్మ దగ్గరికి పరిగెత్తారు. కాని వాళ్లకు కూడా ఈ పరిస్థితి అనేది ఏమాత్రం అర్థం కాలేదు. అప్పుడు అందరూ కలిసి కైలాసానికి వెళ్లారు. వాళ్ళు అక్కడిగా శంకరుణ్ణి చూసి ఆ శంకరుడికి ఈ విషయాన్నంతా వివరించారు. విషయాన్నంతా విన్నటువంటి ఆ శంకరుడు చిన్నగా నవ్వి, యమధర్మరాజా, దుర్వాసుడు శరీరానికి విభూతి రాసుకున్నాడయ్యా. ఆ విభూతి రేణు ఒకటి గాలికి ఎగిరి అక్కడ పడింది. అలా పడినటువంటి ఆ విభూతి రేణువు యొక్క మహాత్మ్యం వల్ల అక్కడ ఉన్నటువంటి పాపాత్మలంతా కూడా పుణ్యాత్ములైపోయారు. ఇవాళ్టి నుంచి ఆ ప్రదేశానికి పితృతీర్థము అని పేరు వస్తుంది. ఇక్కడికి వచ్చేటటువంటి పాపులకు ఆ పాపులందరినీ మరి నువ్వు వాళ్ళని బాధలు పెట్టాలి కదా, అందుకని ఆ పాపుల కోసమని ఇంకొంచెం దూరంగా ఒక నరకాన్ని నువ్వు ఏర్పాటు చేసుకోవలసింది. ఈ పితృతీర్థం చేరినటువంటి వాళ్ళకి అన్ని రకాల పాపాలు కూడా పోతాయి అన్నాడు. భస్మం ధరించేటటువంటి విధి విధానానికే శిరోవ్రతము అని కూడా పేరు. విభూతి అనేది పంచభూతాల యొక్క స్వరూపం. భస్మధారణ వల్ల నుదిటి రాత అంతా కూడా చెరిగిపోతుంది. అంటే మానవుడు గత జన్మల్లో చేసుకునేటువంటి కర్మం అంతా కూడా నాశనం అయిపోతుంది. అతడి పాపం అంతా కూడా ప్రక్షాళనం అయిపోతుంది. అతడు సర్వ సుఖాలు అనుభవిస్తాడు. మానవుడు స్నానం చేయగానే విభూతి ధరించాలి, భస్మధారణ చేయాలి. ఒకవేళ స్నానం గనక చెయ్యలేకపోయినట్లయితే కాళ్ళు చేతులు కనుక్కుని విభూతి ధరించవచ్చు. ఈ మాట ఎందుకు చెప్పారంటే, ఒకళ్ళు చెప్తూ ఉంటారు నాకు జ్వరం వచ్చిందండి, నేను స్నానం చేసేటటువంటి పరిస్థితి లేదు, మరి ఇప్పుడు ఏం చేయాలి అంటారు. అటువంటి వాళ్ళు కేవలము కాళ్ళు చేతులు కడుక్కుని ముఖాన విభూతిని ధరించవచ్చు. ఒకవేళ అది కూడా చేయలేనటువంటి పరిస్థితి గనక ఏర్పడినట్లయితే, మంచం దిగలేనటువంటి పరిస్థితి గనక ఏర్పడినట్లయితే, ఒంటి నిండా భస్మాన్ని గనక రాచినట్లయితే అది భస్మ స్నానం అయిపోతుంది. స్నానం చేసినటువంటి దానికన్నా కూడా కొన్ని రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ రకంగా భస్మ స్నానం చేస్తే మహాపవిత్రుడవుతాడు మానవుడు. నుదుటన పెట్టుకున్నటువంటి 3 రేఖలు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ప్రతీక. భస్మధారణ చేయకుండా పూజ గనక చేసినట్లయితే ఫలితము అనేది ఏమాత్రము ఉండదు. వైష్ణవాగమాల్లో కూడా భస్మధారణ చేయవచ్చు. తులసి మొక్క యొక్క మొదట్లో ఉన్నటువంటి మట్టి గాని లేకపోతే సముద్రంలో ఉన్నటువంటి మన్ను గాని ఇవి పవిత్రమైనవి అని వైష్ణవాగమాలు చెబుతూ ఉన్నాయి. కాబట్టి భస్మధారణ అనేది చేసి తీరాలి. ఈ భస్మాన్ని ధరించేటప్పుడు నొసటన కేశవుణ్ణి, ఉదరాన నారాయణుణ్ణి, వక్షస్థలంలో మాధవుణ్ణి, కంఠంలో గోవిందుణ్ణి, కడుపు వైపు కుడి పక్కన విష్ణువుని, కడుపుకి ఎడమ పక్కన వామనుణ్ణి, భుజాలు మధుసూదనుడు, కుడిచెవి శ్రీధరుడు, ఎడమచెవి త్రివిక్రముడు, పృష్ఠము పద్మనాభుడు, మూపున దామోదరుడు, వీళ్ళందరినీ కూడా స్మరిస్తూ ఈ భస్మధారణ చేయాలి. విభూతి ధరించేటప్పుడు రెండు రేఖల మధ్యన ఖాళీ అనేది ఉండాలి. వీటి మధ్యన లక్ష్మీనారాయణులుంటారు, ఉమామహేశ్వరులుంటారు. ఈ రకంగా భస్మధారణ చేసినటువంటి వాడు ఉత్తమమైనటువంటి గతులు పొందుతాడు. మరణానంతరము సాక్షాత్తు ఆ కైలాసవాసిన యొక్క పాదారవిందములు చేరి కైలాసంలో సుఖంగా అక్కడ నివసిస్తాడు అని చెబుతూ ఉన్నారు. కాబట్టి ఈ భస్మధారణ అనేది ఉన్నటువంటి ఆ కర్మలు అన్నింటిలోకి కూడా ఉత్తమోత్తమమైనటువంటి కర్మ. భస్మధారణ చేసినటువంటి వాడు సాక్షాత్తు పరమేశ్వరుణ్ణి చేరతాడు.
1: ఓం నమః శివాయ. యు ఆర్ లిసనింగ్ టు shaivam.org రేడియో, the 24/7 spiritual channel from shaivam.org.

0: ధన్వాతన్మసే
1: నీలగ్రీవాశ్రుతికంఠ అశర్వా అధః క్షామాచరా
0: తేషా ఆజ్ఞే సహస్రయో జనే వధన్వా ఆ నితన్మసే ఏ వృక్షేషు

ేంద్రాణమహిషేంద్రాక్షేగం విశ్వేక్షాధమీగం విశ్వేదత్తమాయుధర్మమాయుధర్వమీయమాన్ధమిందేమాన్యసేయకంశవనమవలంబంశకంశవంశకంశ్వాకంశ పాత్రేకంశమవా

ప్రాజ్యం పరిభోరింద్రం పరిభోర్విశ్వాన్ దేవాన్ పరిభోర్మాగం సహ బ్రహ్మవర్తన సహ పరస్తేషం జనాయ సర్వేషోరాజన్నోషేభ్యోచ్చిన్నేయ స్వాగస్ శ్యామా.

ఉన్నిపదవృద్ధరస్యేదం పాపం మాద్యాపృశుమే అద్యాన్నోమే పృథస్పందం పితరా పృథస్పంది.

ఉత్తరచాయతే బింద్రదేవత్వసవిశ్వే అరకాగేభతే గృహమన్ ఆశీర్వాయా సంపతి రామమచ్చురామై ప్రోరాయత్తయ సాగుందమోకసాభ్యం కుంభ్యాగ్రహేమన్నమతింజహాదుసః సహజాధరిజస్వమగమానయింద్రాజం సహ కుంభ్యాదాయోక్షమృతప్రజాస్వమిషన్ సహజాను సంజయం క్షేత్రాన్ని సహ సాహమింద్రగన్మానో అన్యాగం అధరాన్ సర్వత్రా భూతాది భూతే మాధాముఖం శ్రీముఖం

సంసారస్తవనం సారస్తవన ప్రతిఘరే సంసాగం శివం పాదయత్రేజప్రాదస్తవనం తేజేవ్రాదస్తవనాత్మంధత్తముఖం భాగేత్యాహమాభ్యర్థినం సవనం ప్రదేశాక్షరాభ్యర్థినకం సవనం మాభ్యంజన ప్రతిఘరే సందాకం శివం పాదయత్ర ఇంద్రియం మే దృష్టజం మాభ్యంజనకం సవనం.

ఇంద్రోదేకం జగద్భృతేన వేధతే అగ్నేత్రే దేవాజిహాత్రే విధస్తా విప్రక్షే విశ్వాజిరాజభోర్వే చిత్రౌ

హర్జత్రేణ త్రిధాతోన్యాక్షరి క్షత్రే గౌరే కాదశాగం విహక్షత్రయత్రోత పరిష్కృతాన్యకేశమే ఇంద్రాక్షోదృగోహితాశంబరస్ నవ పురాణమతి సదం వర్జున సహస్రం చాగ

0: Om Namah Shivaya. You're listening to Shaivam.org Radios. 24/7 spiritual channels from Shaivam.org. Om Namah Shivaya.
1: Dear listeners of Shaivam.org, the following is Gangadhara Ashtakam, presented by Dr. M. Gokulakrishna Iyer.
2: మౌలౌ గంగా శశాంకౌ కరచరణతలే శీతలాంగా భుజంగాః వామే భాగే దయార్ద్ర హిమగిరితనయా చందనం సర్వగాత్రే ఇత్థం శీతం ప్రభూతం తవ కనకసభానాథవోఢుం క్వశక్తిః చిత్తే నిర్వేద తప్తే యది భవతి నతే నిత్యవాసో మదీయే గాంగం వారి మనోహారి మురారి చరణచ్యుతం త్రిపురారి శిరశ్చారి పాపహారి పునాతు మాం నిత్యం చిదానందరూపం నిహుతాశేషలోకేశ వైరి ప్రతాపం కార్తస్వరాగేంద్రచాపం కృత్తివాసం భజే దివ్యసన్మార్గబంధుం శ్రీమత్ క్షీరతరంగిణీ తటగతే పుణ్యే విరించేః పురే నిత్యం సన్నిహితం కిలాకలయితుం క్షీరాభిషేకాదరం శ్రీగారుత్మతవల్లికాసహచరం మార్గే సహాయం నృణాం శ్రీమద్దీక్షిత విప్రదైవతవరం సంచింతయే శంకరం. శ్రీమదప్పయ్య దీక్షితేంద్ర రచితస్య గంగాధరాష్టకస్య పంచమశ్లోకః. శ్లోకేస్మిన్ స్వబాంధవైః శివాలయే భగవదర్చాపూజాకైంకర్యహరణరూపా మార్తిమాపద్యమానస్య ద్రవిడేషు జాతస్య కస్యచిత్ బ్రాహ్మణవటోః ఆర్తిహంతారం తిరువిరించిపురక్షేత్రస్థితం భగవంతం మార్గసహాయం స్తువంతి దీక్షితేంద్రాః. ఏవం భవతి శ్లోకః. బాలం శైవకులోద్భవం పరిహరత్ స్వజ్ఞాతిపక్షాకులం ఖిద్యంతం తవ మూర్ధ్ని పుష్పనిచయం దాతుం సముద్యత్కరం దృష్ట్వానమ్య విరించిరమ్యనగరే పూజాం తదీయాం భజన్ ఆర్తత్రాణపరాయణః స భగవాన్ గంగాధరో మే గతిః ఇతి. అన్వయః ఏవం భవతి. విరించిరమ్యనగరే శైవకులోద్భవం పరిహరత్స్వజ్ఞాతిపక్షాకులం తవ మూర్ధ్ని పుష్పనిచయం దాతుం సముద్యత్కరం ఖిద్యంతం బాలం దృష్ట్వా యః తదీయాం పూజాం భజన్ స్వశిరః ఆనమ్య ఆస్తే సః ఆర్తత్రాణపరాయణః భగవాన్ గంగాధరః మే గతిః ఇతి. దీక్షితేంద్రాణాం కులదైవస్య ద్రవిడేషు తిరువిరించిపురక్షేత్రస్థితస్య మర్కతవల్లీ సమేత శ్రీ మార్గసహాయేశ్వరాలయస్య స్థలపురాణం వర్ణయంతి. విరించినమ్య నగరే తవ మూర్ధ్ని పుష్పనిచయం దాతుం సముద్యత్కరం ఖిద్యంతం శైవకులోద్భవం బాలం దృష్ట్వా యః తదీయాం పూజాం భజన్ స్వశిరః ఆనమ్య ఆస్తే సః ఆర్తత్రాణపరాయణః భగవాన్ గంగాధరః మే గతిః ఇతి. విరించిరమ్య నగరే తిరువిరించిపురం ఇతి అడయప్పల సమీపవర్తి ద్రవిడేషు కించిద్ ద్రమ్యం నగరం. తస్మిన్ తవ తత్క్షేత్రగర్భగృహే విరాజమానస్య మూర్ధ్ని శిరసి పుష్పనిచయం పుష్పాణాం నిచయం ఓఘం దాతుం సమర్పయితుం సముద్యత్కరం సముద్యన్ మహతా ప్రయాసేన యతమానః కరహాయస్య తం తస్మాదేవ ఖిద్యంతం శోకమనుభవంతం శైవకులోద్భవం శైవానాం శివభక్తిపరాణాం బ్రాహ్మణానాం కులే ఉద్భవః జన్మయస్య తం బాలం బ్రాహ్మణవటురూపధృశం బ్రహ్మాణం దృష్ట్వా తదీయాం తేన కృతాం పూజాం భగవన్ మందిరగర్భగృహే క్రియమాణమర్చనకైంకర్యం భజన్ స్వీకుర్వాణః స్వశిరః ఇతి వాక్యశేషః. ఆనమ్య అధః నమయన్ ఆస్తే ఇత్యపి వాక్యశేషః. సహాభూతభావనః ఆర్తత్రాణపరాయణః భగవాన్ గంగాధరః మే గతిః. కోయం బాలకః కా తస్య కథా అస్య చ కథాం ఇత్థమాహుః. పురాహి బ్రహ్మా కేనచిచ్ఛాపేన ಭೂಮ್ಯಾಂ ಮಾನುಷಂ ಜನ್ಮ ಲೇಭೆ. ತಿರುವಿರಿಂಚಿಪುರ ಕ್ಷೇತ್ರಸ್ಥಿತೆ ಶಿವಾಲಯೇ ಅರ್ಚನಕೈಂಕರ್ಯಂ ಕುರ್ಬತಾಂ ಬ್ರಾಹ್ಮಣಾನಾಂ ಕುಲೆ ಲಬ್ಧಜನ್ಮನಃ ತಸ್ಯ ನಾಮ ಶಿವಶರ್ಮಾ ಇತ್ಯಾಸೀತ್. ಅನುಪನೀತಸ್ಯ ತಸ್ಯ ಪಿತರಿ ಮೃತೆ ಸತಿ ತಸ್ಯ ವೈರಿಣಃ ಬಾಂಧವಾಃ ತದರ್ಚನಕೈಂಕರ್ಯಂ ತಸ್ಮಾತ್ ಹಠೇನ ಗ್ರಹೀತುಮೈಚ್ಛನ್ ಇತ್ಯಾಹ ಪರಿಹರತ್ಸ್ವ ಜ್ಞಾತಿಪಕ್ಷಾಕುಲಂ ಇತಿ. ಪರಿಹರತಾಂ ಕುಲಪ್ರಾಪ್ತಂ ಶಿವಾರ್ಚನಕೈಂಕರ್ಯಂ ಲುಂಠತಾಂ ಸ್ವಜ್ಞಾತೀನಾಂ ಪಕ್ಷೇಣ ಸಮೂಹೇನ ಆಕುಲಃ ವ್ಯಾಥಿತಃ ಪರಿಹರತ್ಸ್ವ ಜ್ಞಾತಿಪಕ್ಷಾಕುಲಃ ತಂ ಅನುಪನೀತಸ್ಯ ತಸ್ಯ ವಟೋಃ ಆಲಯಸ್ಯ ಪೂಜಾಕೈಂಕರ್ಯೇ ಅನಧಿಕಾರಿತ್ವಾತ್ ತಸ್ಮಾತ್ ತತ್ ಪರಿಹರ್ತುಂ ಐಚ್ಛುಃ ಇತಿ ಕಥ್ಯತೆ. ಭಗವಂತಂ ಧ್ಯಾಯತ್ಯಾಂ ತಸ್ಯ ಮಾತರಿ ಭಗವಾನ್ ಶಿವಃ ವೃದ್ಧಬ್ರಾಹ್ಮಣರೂಪಧೃಕ್ ಶಿವಶರ್ಮಾಣಮುಪಜಗಾಮ. ಗತ್ವಾ ಚ ತನ್ಮಂದಿರಸಮೀಪಸ್ಥಿತಂ ಬ್ರಹ್ಮತೀರ್ಥಂ ತಂ ನೀತ್ವಾ ಸ್ವಯಮೇವ ಉಪನಿನಾಯ ಉಪನೀಯ ಚ ತಿರೋಬಭೂವಸ ಬ್ರಾಹ್ಮಣಃ ಕೃತೋಪನೀತಃ ಸಹ ಶಿವಶರ್ಮಾ ಬ್ರಹ್ಮತೇಜಾ ಭಾಸುರಮುಖಃ ಸ್ವಗೃಹಂ ಪ್ರತಿಜಗಾಮ. ಅಥ ಸಹ ಶಿವಾಲಯಂ ಪ್ರವಿಶ್ಯ ಯಥಾವಿಧಿ ಸರ್ವಮಪಿ ಕೈಂಕರ್ಯಂ ಕರ್ತುಮಾರೇಭೆ ಇತ್ಯುಕ್ತಂ. ವಿರಿಂಚಿಪುರ ಮಾಹಾತ್ಮ್ಯೇ ಚ ಏವಮುಕ್ತಂ ತಸ್ಮೈ ದಯಾನಿಧಿರ್ದೇವಃ ಚಂದ್ರಗಂಗೋರ್ಮಿ ಶೀತಲಂ ನಮಯಾಮಾಸ ಬಾಲಾಯ ಮೌಲಿಂ ಬಾಲೇಂದುಶೇಖರಃ ಬ್ರಹ್ಮವಿಷ್ಣುವಾದಿಕೋಟೀರ ನೀರಾಜಿತ ಪದಾಂಬುಜಂ ಕೋಟೀರಂ ನಮಯಾಮಾಸ ಭಕ್ತಾನುಗ್ರಹಕಾಮ್ಯಯ ಇತಿ. ಅನೇನ ಭಾಷಣಮಿದಂ ಸಮಾಪಯಾಮಿ. ಹರನೋ.

0: ఓం నమశివాయ. డియర్ లిజనర్స్ ఆఫ్ శైవం డాట్ ఆర్ రేడియో, ది సైజ్ ఆఫ్ అవర్ ఆడియో కలెక్షన్ కంటిన్యూస్ టు గ్రో డే బై డే. వి నౌ హోస్ట్ మోర్ దాన్ 25,000 ఆడియో రికార్డింగ్స్. ఇన్ ఆర్డర్ టు మేక్ దీస్ ఎక్స్టెన్సివ్ రిసోర్సెస్ మోర్ యాక్సెసిబుల్ అండ్ బెనిఫిషియల్ టు అవర్ రేడియో లిజనర్స్, వీ హ్యావ్ రీఆర్గనైజ్డ్ అవర్ ప్రోగ్రామ్ షెడ్యూల్. తిరుమురై మ్యూజిక్ అండ్ తిరుమురై డిస్కోసెస్ విల్ బి బ్రాడ్కాస్ట్ ఆన్ తిరునెరియ తమిళోసై. ఫిలాసఫికల్ డిస్కోసెస్ అండ్ పెరియ పురాణం లెక్చర్స్ ఇన్ తమిళ్ విల్ బి బ్రాడ్కాస్ట్ ఆన్ శివతత్వం. ప్రోగ్రామ్స్ ఇన్ లాంగ్వేజెస్ అదర్ దాన్ తమిళ్ విల్ బి బ్రాడ్కాస్ట్ ఆన్ శైవలహరి. యాజ్ అ రిజల్ట్ ఆఫ్ దీస్ చేంజెస్ దేర్ విల్ బీ సమ్ అడ్జస్ట్మెంట్స్ టు ప్రోగ్రామ్ టైమింగ్స్. వీ ట్రస్ట్ దట్ యూ విల్ కైండ్లీ యాక్సెప్ట్ దీస్ షెడ్యూల్ చేంజెస్ విత్ అండర్స్టాండింగ్ అండ్ పేషెన్స్. We also request you to encourage your relatives and friends to listen to and benefit from our radio services. Om Namah Shivaya.
1: Dear listeners of Shaivam.org, the following is Atharvana Veda, Saunaka Shaka, Kandam 1, Sukta 24. Thank you.

బహ్వీర్ యజమానస్య యజమానస్య బహ్వీర్ బహ్వీర్ యజమానస్య యజమానస్య పశూన్ పశూన్ యజమానస్య యజమానస్య పశూన్ పశూన్ పాహి పాహి పశూన్ పశూన్ పాహి పాహీతి పాహి యజ్ఞస్య ఘోషద్ ఘోషద్ యజ్ఞస్య యజ్ఞస్య ఘోషత్ ఘోషదస్యసి ఘోషద్ ఘోషదసి అసి ప్రత్యుష్టం ప్రత్యుష్టమస్యసి ప్రత్యుష్టం ప్రత్యుష్టగం రక్ష రక్ష ప్రత్యుష్టం ప్రత్యుష్టగం రక్ష ప్రత్యుష్టమితి ప్రతిఉష్టం రక్ష ప్రత్యుష్టా ప్రత్యుష్టా రక్ష రక్ష ప్రత్యుష్టా

ఆరిషగం రిషం మామారిషం రిషం దేవరిహిర్దేవరిహి రిషగం రిషం దేవరిహి దేవరిహి శతవలిషగం శతవలిషం దేవరిహిర్దేవరిహి శతవలిషం దేవరిహిరితి దేవరిహి శతవలిషం వివి శతవలిషగం శతవలిషం వి శతవలిషమితి శతవలిషం విరోహ రోహ వివిరోహ రోహ సహస్రవలిషా సహస్రవలిషారోహ రోహ సహస్రవలిషా సహస్రవలిషా వివి సహస్రవలిషా సహస్రవలిషా వి సహస్రవలిషా ఇతి సహస్రవలిషా వి వయం వయం వివి వయం వయగం రుహేమ రుహేమ వయం వయగం రుహేమ రుహేమ పృథివ్యాః పృథివ్యా రుహేమ రుహేమ పృథివ్యాః పృథివ్యాః సంపృచః సంపృచః పృథివ్యాః పృథివ్యాః సంపృచః సంపృచః పాహి పాహి సంపృచః సంపృచః పాహి సంపృచ ఇతి సంపృచః పాహి సుసంభృతా సుసంభృతా పాహి పాహి సుసంభృతా సుసంభృతా ఆత్వా త్వా సుసంభృతా సుసంభృతా ఆత్వా సుసంభృతేతి సుసంభృతా త్వా సగం సంత్వా ఆత్వాసం సంభరామి భరామి సగం సంభరామి భరామ్యదిత్యా అదిత్యై భరామి భరామ్యదిత్యై అదిత్యైరాస్నారాస్నాదిత్యా అదిత్యైరాస్నా రాస్నా ఆస్యసి రాస్నారాస్నాసి అసీంద్రాణ్యా ఇంద్రాణ్యా అస్యసీంద్రాణ్యై ఇంద్రాణ్యై సన్నహనగం సన్నహనమింద్రాణ్యా ఇంద్రాణ్యై సన్నహనం సన్నహనం పూషా పూషా సన్నహనగం సన్నహనం పూషా సన్నహనమితి సన్నహనం పూషా తే తే పూషా పూషా తే తే గ్రంథిం గ్రంథిం తే తే గ్రంథిం గ్రంథిం గ్రథ్నాతు గ్రథ్నాతు గ్రంథిం గ్రంథిం గ్రథ్నాతు గ్రథ్నాతు సగ్రథ్నాతు గ్రథ్నాతు సహ సతే తే ససతే తే మా మా తే తే మాస్థాత్స్థాదా మామాస్థాత్ ఆస్థాత్స్థాదాస్థాత్ స్థాదింద్ర

బాహుభ్యాం బాహుభ్యాముదుత్ బాహుభ్యాం బాహుభ్యాముత్ బాహుభ్యామితి బాహుభ్యాం ఉద్యచ్ఛే యచ్ఛ ఉదుద్యచ్ఛే యచ్ఛే బృహస్పతేర్ బృహస్పతేర్యచ్ఛే యచ్ఛే బృహస్పతేః బృహస్పతేర్మూర్ధ్

0: சிவாய. யூஆர் லிஸ்னிங் டு சைவம் டாட் ஆர்க் ரேடியோஸ் 24/7 ஸ்பிரிச்சுவல் சேனல்ஸ் ஃப்ரம் சைவம் டாட் ஆர்க். ஓம் நம சிவாய.
1: நீ பிரதுக்கு பிரதுக்கு நான் பிரதுக்கு நான் பிரதுக்குதான் நான் பிரதுக்கு மீது நீ பிரதுக்குன ரொட்டக்கையா லிவ் அண்ட் லெட் லிவ் பிரதுக்கு பிரதுக்கு வரை చెప్పిన ఏకైక దేశం భారతదేశం అది మనం చెప్పుకుంటే వాడు ఇలా చేస్తాడా? ఆ తర్వాత పైకి వెళ్లి కూర్చుని కాస్త మంచినీళ్ళు తీరితే ఏదో ఉత్తరం వచ్చిందండి అని తీసుకొచ్చి చూపించారు. ఆ ఉత్తరం తీస్తేనండి బాధాకరమైన విషయం, ఒక వైష్ణవ స్వాములు వారు నడుపుతున్న పత్రికలో వచ్చింది ఆ ఉత్తరం. అదేమిటి అంటే, ఈ మధ్య ఒకరు వచ్చి చెప్పారు, ఏమండి మీరు శివకేశవ భేదం చూపించొద్దని టీవీలో చెప్తున్నారు, మా గురువు గారిని ఉద్దేశించి చెప్పారేమో మా అనుమానం అని. పాపం అంత గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుపుకునే అవసరం మీకేం వచ్చిందండి? నేను ఆయన పేరు చెప్పలేదు కదా, మాకు వ్యక్తులతో ద్వేషం లేదండి, మా వ్యవస్థని క్షేమంగా ఉంచమని కోరుకుంటున్నాం అంతే. మాకు వ్యక్తి ద్వేషం లేదు, దేవతాద్వేషం లేదు. ఇంతకీ ఆ వ్యక్తిని వెరకేసుకొచ్చారే ఆ వ్యక్తి నడుపుతున్న పత్రికలో వచ్చింది అది. దానిలో రెడ్ లైన్ పెట్టిన పేపర్స్, ఒకరెవరో పాపం వేదన చెంది, ఏమండి ఇది మేము చదివేము, వేదన పడుతున్నాం, మీ పత్రికలో దీని గురించి రాయండి అన్నారు. ఇప్పుడు అది కూడా వచ్చింది, ఎక్కడ ఏం తగిలిన ముందు మాకు ఉత్తరాలు వస్తున్నాయి. వచ్చివాడు ఏం రాశాడు అందులో చూడండి, సభలో శివుణ్ణి కీర్తిస్తున్న చోట శివుణ్ణి నిందించరాదు, అది నిజమే, కానీ నా నోటితో చెప్పలేని శివనిందావాక్యాలు. పరమశివుడు అంటే కొడుకును త్రిశూలంతో నరికేసిన వాడని ఒక మాట. ఏం అర్థమైందండి వాడికి? బాణాసురుణ్ణి కృష్ణుడు కొడుతూ ఉంటే పక్క నుంచి మూడో కన్ను మూసుకెళ్ళిపోయాడు, ఈ మాటలు రాశారండి. ఇలాంటి వాళ్ళని ఆచార్యులు అంటారా చెప్పండి? వీళ్ళని గురువులు అనుకోవడం సమాజానికి ఎంత నాశనమో చూడండి. వాళ్ళకి పాద పూజ చేశామంటే ఎంత పాపాన్ని మూటగట్టుకున్నామో చూడండి. ఇక్కడ రుద్రం అంటే ఏమిటి, పరమేశ్వరుడు అంటే ఏమిటో తెలుసుకుంటూ కూడా ఆయనని ధిక్కరించిన దక్షుణ్ణే ఎవడు కాపాడలేకపోయాడే, మరి దక్ష ప్రజాపతుల్లాగా మెడకాయల మీద తలకాయలు మిగుల్చుకోవాలని లేదా? ఎందుకు ఈ శివద్వేషం? ఇది రేకెత్తిస్తున్నారు. క్రిందనేమో పైనుంచి శత్రువుని చూశాను, బయటికి వెళ్ళి లోపల కూర్చుంటే లోపల ఉన్న శత్రువులు కనిపించారండి మనకి. ఇక్కడ ఆ కథలో ఉన్న అంతరార్థాన్ని గమనించి జాతికి చెప్పాలి. ఏమంటే విష్ణు పురాణం తీస్తే శివుణ్ణి కొన్ని చోట్ల తగ్గించినట్టు కనిపిస్తే, అది పట్టుకుని శివనింద చేయడం మొదలు పెడితే వెంటనే శివపురాణంలో విష్ణువుని తగ్గించినట్టు ఘట్టాలన్నీ కూడా అక్కడ చూపిస్తారు. అక్కడ వ్యాసుడి ఉద్దేశం ఇక్కడ విష్ణువుని తగ్గించడం, అక్కడ శివుణ్ణి తగ్గించడం రెండూ కాదు. అక్కడ విష్ణువు అవునొచ్చాం, ఇక్కడ శివుడు అవునొచ్చాం రెండు చెప్పడం ఆయన ఉద్దేశం అండి. మనం ఎందుకు అనవసరంగా గొడవ పెట్టుకుంటాం? బాలమురళీకృష్ణ గారు ఉన్నారు మహాసంగీత విద్వాంసులు, శ్రీనివాస అయ్యంగారు మహాసంగీత విద్వాంసులు. శ్రీనివాస అయ్యంగారికి సన్మానం చేస్తుంటే ఆయన్ని పిలిచి వేదిక మీద కూర్చోబెట్టి సన్మానం చేస్తున్నారు. అది చూడడానికి వెళ్ళిన బాలమురళీకృష్ణ గారు ఎదురుగుండా కుర్చీలో కూర్చున్నారు. వెంటనే ఎవడో వచ్చి, బాలమురళీకృష్ణ గారి కన్నా శ్రీనివాస అయ్యంగారే ఎక్కువ గారు, ఎందుకంటే ఆయన కింద కూర్చున్నారు, ఈయన పైన కూర్చున్నారు, అందరూ శ్రీనివాస అయ్యంగారు లాంటి సంగీత విద్వాంసుడు లేదన్నారు అంటే అవునని ఈయన కూడా అన్నాడు. ఈయన వెళ్ళి పైన దండేశాడు కనుక శ్రీనివాస అయ్యంగారు గొప్పవారు, బాలమురళి గారు తక్కువ గారు అని అనుతామా అండి? అది అజ్ఞానం. అప్పుడు ఆయన గారి పెళ్లి కనుక ఆయన పెళ్లి కొడుకు, ఆయన గారి సన్మానంలో ఆయన గొప్పతనం ఈయన చెప్తున్నాడు, మళ్ళీ ఈయన గారి సన్మానంలో ఈయన వెళ్ళి మళ్ళీ చెప్తాడండి. అందుకే క్వచిద్ బ్రహ్మ క్వచిద్ విష్ణు క్వచిద్ రుద్ర ప్రశస్యతే, నీ అభీష్టారాధన నువ్వు చేసుకుంటున్నా, సమన్వయ దృష్టి జాతికి బోధించిన వాడు ఎవడు గురువు కాడు, వాడు జగద్గురు. మామూలు గురువు అనడానికే కాదు, జగద్గురువు అని పేరు వాడికి తగదు. అందుకు మనకు వాడియే ఆ దైవమే రక్షకుడు, వీడే రక్షకుడు, ఆయన పరలోకమనందుండును, ఇలాంటి మాటలు మన దేవుళ్ళ దగ్గర వాడవద్దు. విష్ణువే రక్షకుడు, శివుడే రక్షకుడు అనద్దు. శివుడు రక్షకుడు, విష్ణువు రక్షకుడు, శివరూపుడైన విష్ణువు రక్షకుడు, విష్ణు రూపుడైన శివుడు రక్షకుడు. ఇలా ఎవరైతే మనకు తెలియకుండా శత్రువుల వలె ఉన్నారో ఆ శత్రువుల్ని దెబ్బతీసేటట్లుగా స్వామిని ఆయుధాలను ప్రయోగించు అని అడుగుతున్నాడు. అడగవలసిన పరిస్థితిలో ఉన్నాం మనం, ఎందుకంటే దేవుడే కాపాడవలసిన పరిస్థితిలో ఉన్న ఏకైక మతం భారతదేశం మాత్రమే. దేవుడు తప్ప ఇంకెవడు కాపాడలేడండి మనల్ని. ఎందుకంటే మన ధర్మాన్ని కాపాడుకోవడానికి మాట అంటే నువ్వే పార్టీ వాడు అంటాడు. ఇవాళ ఆ ఆటో వాడు అంటున్నాడు నేను గట్టికి ఒక మాట అంటే, మేము తిరిగేమండి పలానా పార్టీల్లో అన్నాడు. అంటే నేను ఆ పార్టీ మనిషిని అనుకున్నావా? నాయన నాకు ఒక్క రాజకీయం లేదయ్యా, ఈ పార్టీ పుట్టకు ముందు ఏ మతం ఉందో ఆ మతానికి వారసుండి నేను, ఈ పార్టీలకు వారసుడి గాను. అంటే ఈ రాజకీయులు ఎంత దౌర్జన్యం చేస్తున్నారో చూడండి. హిందూ మతం అంటే ఒక పార్టీ సొత్తు అనుకుంటున్నారండి, మనకే పార్టీలు అక్కర్లేదు. వాళ్ళకేముందండి ఆ పార్టీల వారికి? వాళ్ళకి ఎటు గాలి తీస్తే అటువైపు తిరుగుతారు వాళ్ళకి. వాళ్ళు మనకి పార్టీలు రాజకీయాలు మనకొద్దు, మన ధర్మం మనకు కావాలి. ఈ ధర్మానికి ఎవరు విఘాతకులో వారిని ఆ రుద్రుడు అనంత శక్తులతో దెబ్బతీయుగాక, మన ధర్మమును రక్షించుగాక. అలాంటి శక్తి భారతీయులందరికీ ప్రసాదించుగాక అని ప్రార్థన చేద్దాం. ఆ పరమేశ్వరుణ్ణి, అటువంటి దయామయుడైన స్వామిని ఈ విధంగా కోరుకున్నారు. సరే, ఈ దేశం కోసం కోరుకోవాలి, వ్యక్తి ఏం కోరుకోవాలి, నా అరులయందు దానిని ఉంచు అని కోరుకోవాలి. ఈ అర్థాన్ని కూడా తేరాలి. అరులంటే ఎవరు, శత్రువులంటే ఎవరు అంటే ముందు బయటకు చూస్తాం మనం. మన లోపల ఉన్న శత్రువుల్ని ముందు చూడండి. ప్రతి వాడిలో భయంకరమైన శత్రువులు ఉన్నారు. వారి గురించి అందరికీ తెలుసు. తెలియని వాళ్ళు ఎవరు, పేర్లు అరిషడ్ వర్గం అని అంట. పేరుకు ఆరుగునేనా అండి, లెక్కలేనంతమంది మనవలు, ముని మనవలు, సైన్యాలు అందరూ ఉన్నారు వాళ్ళకి. ఒక్క కామానికి ఎన్ని వికారాలో తెలుసా, కామంకున్న వికారాలు 10 రకాల వికారాలు చెప్పాడు కాళిదాస్. కనుక ఒక అల్టిమేట్ వికారం ఒక్కటే కామం కాదు, దర్శనవాంఛ మొదలుకుని 10 రకాలైనటువంటి వికారములు చెప్పాడు. ఇవన్నీ కామ వికారాలు. ఇవి అధర్మపరమైతే అవి పతనం చేస్తాయి, ఎలాంటి తపస్సునైనా క్షీణింపజేస్తుంది మోహం, కామం మొదలైనటువంటివి కూడా, క్రోధాలు కూడా అటువంటివే. అందుకే ధర్మ సాధనకు మనం కూర్చున్నప్పుడు వీళ్ళందరూ పైకొస్తారండి, విఘాత శక్తులు. మీరు పరిశీలించి చూడండి, ధ్యానం చేయడం మొదలుపెట్టి జపం చేయడం మొదలు పెడితే ఇంకా అప్పటి నుంచి ఒట్టప్పుడు మామూలుగా తిరుగుతున్నప్పుడు కూడా రాని దుర్భావాలు అప్పుడే వస్తాయి. నేను జపం చేస్తూ ఉన్నంతసేపు రాకూడని భావాలన్నీ వస్తూ ఉంటాయని ర్యాంక్గా చాలా మంది అడుగుతారు. అలా అడగడం కూడా గొప్ప విశేషమే. దీనికన్నా జపం మానిస్తే బాగుండని కూడా అనిపిస్తుంటుంది ఒక్కొక్కప్పుడు. ఇంత భయంకరమైన ఆలోచనలు ఎక్కడి నుంచి వచ్చేయండి మనకి. పాపం లోపల అన్నాళ్ళు దాగున్నాయట, అవి వస్తూ ఉంటాయి పైకి అన్నాడు. అవి వచ్చేయి అంటే అర్థం క్లీనింగ్ మొదలయ్యింది అని అర్థం. ఇది విశేషం. దీని గురించే ఒక హిమాలయ యోగి చాలా గొప్ప నిర్వచనం చెప్పారు. అయ్యా, ఒక మురిక్కాలు ప్రవహిస్తూ దుర్గంధంతో ఉందిట, దాన్ని బాగు చేయడానికి వచ్చారు. ఆ వచ్చిన వాళ్ళకి మురిక్కాలలో బాగు చేయడానికి ఆ చెత్త అంతా తీశారు. అది మామూలుగా ప్రవహించేదానికన్నా ఈ బాగు చేయడం ప్రారంభించినప్పుడు మహాదుర్గంధంగా ఉంటుంది ఇంకా. అలాగే మనలో క్లీనింగ్ మొదలవుతున్నప్పటి నుంచి ఆ లోపలవన్నీ పైకి తీస్తూ ఉంటాడు ఆయన. అందుకు ఇవేవో తీస్తున్నాడని వాటి అబ్జర్వ్ చేయడం కాకుండా అవి తొలగించమని వేడుకుంటూ ఆ లోపల నుంచి పుట్టుకొస్తున్న ఈ ఆసురీ భావాలు ఏవైతే ఉన్నాయో, ఈ ఆసురీ భావాలే ఆత్మను నాశనం చేసేవి. భారతీయ ధర్మంలో ఈ రెండు ఉంటాయి, భౌతిక రక్షణ ఉంటుంది, ఆత్మరక్షణ ఉంటుంది. ఆత్మరక్షణ అంటే శరీర రక్షణ మాత్రమే కాదు, ఆత్మ అధఃపతనం కాకుండా కాపాడుకోవడం ఆత్మరక్షణ. ఇంకా జన్మబంధన హేతువుల్లోకి చిక్కుకుపోయి, అజ్ఞానంలోకి చిక్కుకుపోయి మనం బాగుపడడం ఏ ఒక్కరికో అవసరమైన పని కాదు, మనకు అవసరమైన పని. బాగా గుర్తుపెట్టుకోండి. అందుకు నేను చాలా క్లీను, నేను చాలా మంచివాడిని అనిపించుకోవడానికి ప్రయత్నం కాదు. అది అవునో కాదో మనకు తెలుసు, మన మనస్సు మనకు చెప్తుంది. ఆ మనస్సును బాగా అబ్జర్వ్ చేసి ఆ లోపల అంతర్యామిగా ప్రబోధిస్తున్న వాడి మాట చాలా జాగ్రత్తగా విని, స్వామి నువ్వే ఆ పని పెట్టవయ్యి, ఆ లోపల నన్ను ఇలా బాధ పెడుతున్న వాటికి అని శరణి వేడి, ఆయన పని ఆయన చూసుకుంటాడులేని మన పని మనం చేసుకుంటూ కాకుండా వాటిని నిర్మూలించడానికి మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటే పరమేశ్వరుడు అనుగ్రహంతో తప్పకుండా వాటిని తొలగిస్తాడు. ఆ అరుల యందుని బాణములు వెయ్యవయ్యా అని అడుగుతున్నాడు. అది అర్థం. ఎన్ని రకాలున్నాయో ఒక్కొక్కప్పుడు సాధన ఒక రోజంతా చేయగానే ఇవాళ మనస్సు కామ్గా ఉందండి, నాకు ఏ దుర్భావాలు లేవు అనిపిస్తుంది. ఇది ఆ రోజు, మళ్ళీ మరుసటి రోజు ఏం పుడతాయో మనకేం తెలుసు. అందుకే ఈ రోజంతా కామ్గా ఉంది గనక నీ ఆయుధాలు తీసిదాచి అనడానికి వీల్లేదు. మనం అనుకుంటాం ఇప్పుడేమో సరిహద్దుల దగ్గర ఏమీ లేవు గనక మేము ఉపసంహరించుకుంటున్నాం సైన్యాన్ని అని. ఇప్పుడు నువ్వు ఉపసంహరించుకున్నావు, అది చూసి మళ్ళీ వాడు దూకచ్చు. అందుకు ఉపసంహరణ ఏం అక్కర్లే, అక్కడ కాచుకునుండు. అందుకని ఆయుధాలేవి కూడా ఉపసంహరించమని నేను అన్నప్పటికీ కూడా అవి చక్కగా ఉండాలి స్వామి నీ చేతిలో, ఎందుకంటే నాలో ఎప్పుడేం పుట్టుకొస్తాయో తెలియవు, ఈ అసురులందరినీ కూడా నువ్వు సంహరించాలి అని వేడుకుంటూ ఉన్నాడు. దీనితో మంత్రం పూర్తయింది, 15 మంత్రములు పూర్తయి 16వ దానంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఇది ఇక్కడ విశేషంగా చెప్తున్నారు. భగవానుడైన విశ్వేశ్వరుడు, మహాదేవుడు, త్రయంబకుడు, త్రిపురాంతకుడు. ఈ ధనస్సు ఇది పట్టుకున్న స్వరూపాన్ని చూస్తే మేరు ధనువుని స్వీకరించినటువంటి ఆ త్రిపురాసుర సంహారకుడే మనకు గుర్తొస్తున్నాడు. ఈ త్రిపురాసురుణ్ణి సంహరింపజేసి మనలో ఏ జ్ఞానం కలిగిందో దాన్ని ఎల్లవేళలా కాపాడుకుంటూ, అది విశేషం. యోగక్షేమం వహామ్యహం అంటే ఇదే అర్థం. యోగక్షేమం వహామ్యహం అంటే లేనిది రావడం యోగం, వచ్చింది కాపాడబడ్డం క్షేమం. దీని యోగక్షేమం అంటారు. అదేవిధంగా పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి ఏ యోగం సిద్ధించిందో అది క్షేమంగా ఉండాలి, అది మళ్లీ జారిపోకూడదు, అనుక్షణం కాపాడబడాలి అది. అందుకే ఆ యోగము క్షేమంగా ఉంచే బాధ్యత కూడా ఆయనకు అప్పు చెప్తూ దివ్యమైన స్వామి నామాల్ని పరవశించి అని నమస్కరించి రెండవ అనువాకంలోకి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. ఈ అనువాకంలో చెప్పబడేవన్నీ ఇక్కడి నుంచి కూడా మళ్లీ నమస్కార బాహుళ్యంతో వస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకున్న అనువాకం అంతా స్వామిని ప్రసన్నం చేసుకోవడం, ప్రార్థించడం, ఈ రెండు ఉన్నాయి. ఇక్కడి నుంచి ప్రసన్నం, ప్రార్థత రెండు ఉండవు. నమస్కారాలు, నమస్కారాలు, నమస్కారాలు. ఎందుకంటే ప్రసన్నుడైపోయాడు స్వామి. ప్రసన్నుడే ఎదురుగా కూర్చుంటే స్థిమితం వస్తుంది మనకి, అప్పుడు అబ్జర్వేషన్ వస్తుంది. అవునా లేదా? చూడండి, ఆర్డర్ చూడండి ఎలా ఉన్నదో. ఎదురుగా మన బాధలు కష్టాలు అన్ని ఉంటున్న కొద్దీ అబ్జర్వేషన్ రాదు. అందుకు పరమేశ్వరుడు ఏం చేశాడంటే ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారం చేసి అన్ని జరిగిన తర్వాత అప్పుడు మనం ఆయన పరిశీలించడం మొదలు పెడుతున్నాం. అంటే భగవంతుణ్ణి కేవలం ఇష్టప్రాప్తికి అనిష్ట పరిహారానికి మాత్రమే ప్రార్థించి ఊరుకోవడం కాదు, తద్వారా సర్వత్రా ఆయన్నే దర్శించే ఆనందానుభవం కోసం చూసుకోవాలి. ఇప్పుడు ప్రశాంతంగా ఆయన ముందు కూర్చున్నాడు, ఎప్పుడు ఆయన తన చూపించడం ప్రారంభించాడు. అది రెండవ అనువాకం నుంచి మనం ఆయన్ని చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూస్తున్నాం? సర్వాంతర్యామిగా, సర్వేశ్వరుడిగా, సర్వవ్యాపకుడిగా ఉన్నటువంటి స్వామిని ఇక్కడ నుంచి 8వ అనువాకం వరకు మనం చూస్తూ వెళతాం. 8-9 అనువాకాల వరకు కూడా మనం ఇలాగే ప్రయాణిస్తాం. అంతటా ఉన్నటువంటి స్వామిని చూడబోతూ ఉన్నాం. ఇది విశేషం. ఆ కనిపిస్తున్న స్వామికి నమస్కారాలు చెప్తూ, ఆ ఇక్కడున్న స్వామికి నమస్కారం, అక్కడున్న స్వామికి నమస్కారం అనేది. మొత్తంగా విశ్వేశ్వరుడికి నమస్కారం అంటే ఒకటే నమస్కారం అయిపోయింది. ఆ విశ్వంలోకి ప్రవేశించితే ఒకటా, అది ఎన్నో ఉన్నాయి. అడవికి నమస్కారం అని అడవంతరకు నమస్కారం పెట్టేసాం అయిపోయింది. అడవిలోకి వెళితే ఆ అడవిలో బోల్డ్ చెట్లున్నాయి, ఒక్కొక్క చెట్టుకి మళ్ళీ నమస్కరించుకుంటూ వస్తే మొత్తం అడవి కంప్లీట్ అయినట్టే. అలాగే విశ్వంలో విశ్వంగా ఉన్న విశ్వేశ్వరుడికి నమస్కరించడమే కాకుండా విశ్వంలో ఎన్నెన్ని రూపాలతో విశ్వేశ్వరుడు ఉన్నాడో అన్నిటికీ నమస్కరిస్తున్నారు. దీనికి ఏకైక వస్త్వాధిపత్య ప్రదర్శన అని అంటారు. ఏకైక వస్త్వాధిపతి అయిన రుద్రునికి నమస్కారం చెప్తున్నాడు. అంటే ఒక్కొక్క వస్తువుకి అధిపతిగా ఉన్న రుద్రునికి నమస్కారం. అన్నం తినడానికి కూర్చున్నాం, అన్న రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారం. జలం ముందుకు వెళ్ళాం, జల రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారం. ఇలా అనుకోవడం అలవాటు చేసుకుంటే అన్ని మనకు ఆనందమైపోతాయి. అందుకే ఏకైక వస్త్వాధిపతిగా పరమేశ్వరుని ఇక్కడ నమస్కరిస్తున్నారు. అయితే ఏ వస్తువైనా దేనిలో ఉంటాయి? దిక్కుల మధ్య నుండేవి మనకు తెలుసు, దిక్కులకు అతీతమైన మనకు తెలియవు. అందుకే దిక్కులకు పతి అయిన వాడికి నమస్కారం. దిశాంచ పతయే నమః అని చెప్తున్నాడు మొదటి మంత్రంలో. దిక్కులకు పతి అయిన వాడికి నమస్కారము అని. ఆయన ఎలా ఉన్నాడు? నమో హిరణ్య బాహవే సేనాన్యే దిశాంచ పతయే నమః. హిరణ్య బాహువులు కలవాడు. రెండు బాహువులా, నాలుగు బాహువులా, అనంత బాహువులా అంటే అనేక బాహువులున్నాయి ఆయన దగ్గర. మొత్తం మీద అన్ని బాహువులు హిరణ్యములే, అది విశేషం. హిరణ్య బాహువులు కలిగినటువంటి వాడు, సేనలు కలిగినటువంటి వాడు, సేనలన్నిటికీ అధిపతి అయినటువంటి వాడు అయిన దిక్కుల పాలకుడికి నమస్కారము అని చెప్తున్నారు. దిక్కుల పాలకుడు, దిక్పాలకుడు, ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క పాలకులు ఉన్నారే, మరి అలాంటి దిక్పాలకుల్లో ఒకడా కాదు. దిశాంచపతయ్య అంటే దిక్పాలకులకు కూడా పాలకుడైన వాడు, దిక్కులకు దిక్కైన వాడు అని అర్థం. దిశాంచపతయే నమః. ఈయన ఎలా ఉన్నాడండి అంటే హిరణ్య బాహవే, బంగారు చేతులతో ఉన్నటువంటి వాడు. దీనికి సంబంధించి మనకి వేదాల్లో, ఇతర మంత్రాల్లో కూడా నమో హిరణ్య బాహవే హిరణ్యవర్ణాయ హిరణ్యపతయే అంబికాపతయే ఉమాపతయే పశుపతయే నమో నమః అని మరొక చోట వేద మంత్రం మనకు కనిపిస్తుంది. అంబికాపతి, ఉమాపతి, హిరణ్య బాహువు, హిరణ్యపతి అయినటువంటి స్వామికి నమస్కారము అని వివరించారు. హిరణ్యం అంటే అర్థం ఏమిటి? అమ్మ పేరులో మొదటి పేరు హిరణ్యవర్ణం. అందుకే స్వామికి కూడా మొదటి హిరణ్య బాహవే. ఎవరైనా మనకు ఏది అవసరం అండి, వాడి వెళ్ళి బోల్డ్ స్తోత్రం చేస్తాం ఒకటి దగ్గరికి వెళ్ళి. ఎందుకు? ఏదైనా ఇస్తాడని. దేంతో ఇస్తాడు? చేత్తోనే ఇస్తాడు కనుక మనకు ఆ చెయ్యి మీదే దృష్టి. ఆయన అంత నవ్వుతూ ఉన్నా, మనం స్తోత్రం చేస్తున్నా, ఎప్పటికైనా నవ్వాపి ఆ చేత్తో ఏదైనా ఇస్తాడేమో అని చూస్తాం. అందుకు చేతి మీదే దృష్టి ఉంటుంది మనకు. అంటే ఈశ్వరుడు ఇచ్చే అనుగ్రహాపేక్ష, ఆ అనుగ్రహం దేనితో ఇస్తున్నాడు? ఆయన బాహువులతో ఇస్తున్నాడు. ఎంత ప్రేమ అంటే ఆయనకి, నన్ను ఆశ్రయించిన ఈ భక్తుడికి ఒక చేత్తో రెండు చేతులతో ఇవ్వనయ్యా, అనేక చేతులతో అన్ని వైపుల నుంచి ఇస్తానని అనంత హస్తుడే ఇస్తున్నట్ట. ఆ హస్తములన్నీ కూడా హిరణ్య బాహువులు, బంగారు చేతులండి. మనం ఎవడైనా వాడు హస్తవాసిపోతుందండి అంటాం, ఎందుకంటే బంగారు చేయి, గోల్డెన్ హ్యాండ్. కొందరు ఐరన్ లెగ్గులు ఐరన్ హ్యాండ్లు అని అంటూ

గోల్డెన్ హ్యాండ్ అని మనకు లోకంలో వెర్షన్ ఉంది అంటే అర్థం ఆయన చెయ్యి వేస్తే చాలండి అన్ని మంచివి. అది హిరణ్యవాహవే గోల్డెన్ హ్యాండ్, దానికి హిరణ్యం అని పేరు పెట్టింది శాస్త్రం. అంటే బంగారు వర్ణంతో ఉన్నవాడు. దీనికి అనేక రకాలుగా చెప్పచ్చు. ఆయన ఆ బాహువుల వర్ణమే హిరణ్య వర్ణం అని ఒకటి. రెండు, స్వామి అంటే ఎవరండి? జగదీశ్వరుడు. ఐశ్వర్యములన్నీ ఆయన వద్ద ఉన్నాయి. మనకు రుద్రుడంటే ఈ ఫోటోలు అవన్నీ చూసి అలవాటైపోయి ఏదో ఒక్క స్వరూపమే మనకు తెలుసు, పాములు వేసుకు కూర్చున్న స్వామి. కానీ రుద్రంలో ఒక్కొక్క మంత్రానికి ఉన్నటువంటి అధిష్టాన దేవతా స్వరూపాలను ఋషులు వర్ణించారు, మీరు ఆశ్చర్యపోతారు. అప్పుడు అంటారు స్వామిని యోగీశ్వరుడు యోగీశ్వరుడు అంటాం, కానీ ఈయన్ని మించిన భోగీశ్వరుడు ఎవరు లేడంట. యోగమైన భోగమైన ఆయన వద్దే ఉంది, సంసారైన సన్యాసి అయినా ఆయనే, గృహస్థుల దేవుడు ఆయనే, బైరాగుల దేవుడు ఆయనే. ఇలాంటి దైవం ఎవడైనా ఉన్నాయండి? గృహస్థులైన దైవాన్ని చూపించండి. కుటుంబం ఉన్న దేవుడు ఆయన ఒక్కడే, ఇద్దరు పిల్లలు, మంచి భార్య, ఇవన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. అదేవిధంగా ఏమీ లేని సన్యాసి అంటే మళ్ళీ ఆయనే గుర్తొస్తాడు, ఏం పట్టకుండా అక్కడో శ్మశానాల చోటు తిరిగేవాడు ఆయనే. అన్ని మార్గములకి పతిగా ఉన్నటువంటి స్వామి. అందుకే స్వామి అందమైన రూపాలు రుద్రంలో చాలా వర్ణించారు. ఆ రూపాలన్నీ ఒక దగ్గర తన తెచ్చిపెట్టుకున్నా మనకు అందంగా కనిపిస్తాడు. ఒక చోట వర్ణిస్తారు స్వామి రూపాన్ని మనం ధ్యానించడానికి, తెల్లని ముత్యాలమాలన్నీ వేసుకున్నట్ట. అన్ని ముత్యాలేట, అవి ఏ నగిషీలు ఆయనకి తెలుసు. కిరీటం అంతా ముత్యాల కిరీటం, కుండలాలు ముత్యాల కిరీటాలు, కంకణాలు ముత్యాల కంకణాలు, ఒక్కొక్క ముత్యం కూడా అంతేసి పెట్టుకున్నట్ట. ఏ రకరకాల సైజులు ముత్యాలు, మళ్ళీ ఆయన మెడలో ముత్యాలు, ఆహా, ఇక ఆయన కూర్చున్న సింహాసనం అంతా ముత్యాలు, పైన ముత్యాలు వేలాడుతున్న గొడుగు, ఇలా ముత్యాలతో ఉన్న మయంగా తెల్లగా ఉన్న స్వామిని ధ్యానించే మంత్రం ఒకటి ఉందండి ఇందులో. ఎందుకు చెప్తున్నామంటే ముత్యాలు ముత్యాలంటే వాడు ముత్యం లాంటి వాడు అండి అంటాం కదా. మన శివుడు ముత్యం లాంటి వాడు, స్వచ్ఛమైన వాడు, తెల్లని వాడు, నిర్మలమైన వాడు అని చెప్పడానికి ఇన్ని రూపాలుగా కనిపిస్తూ ఉన్నాడు. అందుకు ముత్యాల స్వామి. ఇక్కడేమిటి బంగారు స్వామి, హిరణ్యవాహవే బంగారు వర్ణము కలిగినటువంటి వాడు. ఈ హిరణ్య స్వరూపం ఏమిటి అంటే సూర్యమండలాంతర్వర్తి అయిన రుద్రరూపం హిరణ్య స్వరూపం. అందుకే సూర్యునికి హిరణ్య గర్భుడని, హిరణ్య శరీరుడని, హిరణ్మయ వపుహు అనేటువంటి పేరు. ఇవన్నీ సూర్యుడు వర్ణించారు. ఎందుకంటే సూర్యుడు బంగారు వర్ణంతో ఉంటాడు కదండి. బంగారం అంటే మనకి ఫుల్ పాలిష్డ్ రంగు గుర్తొస్తుంది, కానీ అక్కడ నుంచి వచ్చేవరకు అది ఎన్ని రంగులు మార్చుకుంటుందో, ఆ కరగబెట్టేటప్పుడు దానికి ఓ రంగు ఉంది, దాని పుటపాక ప్రతీకాశం అని అంటారు ఆ రంగుని. ఆ పుటం పెట్టేటప్పుడు వచ్చేటప్పుడు ఒక రంగు, ఇంకా తయారీ దశలో ఒక రంగు, తయారైన తర్వాత పూర్తి రంగు. కనుక బంగారానికి ఒక రంగు అనగలమా? బంగారానికి ఎన్ని రంగులో? అలాగే సూర్యకిరణాల్లో ఇన్ని విశేషాలు ఉన్నాయి. అందుకే తామ్రో అరుణ ఉతభ్రుహు అని ముందే చెప్పేశాడు. ఏవైనా హిరణ్యమే గుర్తుపెట్టుకోండి, ఆయన ఏ రంగులో కనబడ్డా ఆయన హిరణ్యమే. హిరణ్యం అనే మాట ఎందుకు వాడారో తెలుసా? హిరణ్య శబ్దానికి అర్థమేమిటి అంటే వేదం హిరణ్య శబ్దానికి ఏం చెప్పిందంటే, హితం రమ్యం హిరణ్యం పరోక్ష ప్రియవాహి దేవాహ అనే సూత్రం ప్రకారం ఇది హిరణ్యమైంది అని చెప్తున్నది. అంటే నేరుగా చెప్పకుండా చిన్న మార్పుతో చెప్తే దేవతలకి చాలా ఇష్టంట. వాళ్ళకి పరోక్ష ప్రియులు దేవతలు, ప్రత్యక్ష ప్రియులు కాదు. పరోక్ష ప్రియులు అంటే అంతరంగంలో తలంచుకోవడం వాళ్ళకి చాలా ఇష్టం. ప్రత్యక్ష ప్రియత్వం కన్నా పరోక్ష ప్రియులు అంటే అర్థం అంతరంగంలో తలంచుకుంటే ఆనందించేవారు, తిప్పి చెప్తే ఆనందించేవారు అని. నేరుగా వాచ్యంగా చెప్పకుండా అందంగా మలచి చెప్తే సంతోషిస్తారట. పరోక్ష ప్రియ అన్నదానికి అనేక అంతరార్థములు ఉన్నాయి. అలాగే హిరమ్య అనే శబ్దం హిరణ్యం అవుతుంది ఒక రకమైన వ్యాకరణ సూత్రంతో. హితం రమ్యం హిరమ్యం, పరమేశ్వరుడి చేతులు ఎలాంటివి అంటే హితాన్ని కలిగిస్తాయి, రమ్యత్వాన్ని కలిగి ఉంటాయి, రెండుంటాయట. అది విశేషం. మనకి లోకంలో హితమైనవన్నీ రమ్యము కావు, రమ్యములైనవన్నీ హితం కాదు. ఆవకాయ ముద్ద చూడ్డానికి రమ్యం, తింటే హితం కాదు కదా. అలా సృష్టిలో మనకి హితమైనవి రమ్యంగా ఉండవు. మంచి కాకరకాయ రసం తాగితే మంచిది, హితమే కానీ రమ్యం కాదు, అవునా లేదా? కానీ తాక తప్పదనుకోండి. అలా పరమేశ్వరుడు ఆయన అనుగ్రహం వచ్చింది అంటే హితాన్ని రమ్యంగా ఇవ్వగలడు, రమ్యాన్ని హితంగా ఇవ్వగలడు. అది స్వామి యొక్క అనుగ్రహం. అందుకే హితము రమ్యము అయిన బాహువులు స్వామివి. ఆ చెయ్యి మనకి హితాన్ని కలిగిస్తుంది, రమ్యతని కలిగిస్తుంది. అది విశేషం. హితము రమ్యత, అందం ఆనందం క్షేమం అన్నీ కలిగినటువంటిది స్వామి యొక్క చేతులు. అందుకే హిరణ్య అంటే అర్థం హితమైన వాటిని రమ్యమైన వాటిని ఇచ్చే చెయ్యి అది అని అర్థం. అందుకే బంగారు చేతుల వాడు అండంలో ఇంత అర్థం. హిరణ్య బాహు అనగానే ఒక్కసారి మనం తలంచుకుని ఆనందించాలి.
అలాగే సూర్యమండల మధ్యవర్తి అయిన స్వామిని వర్ణిస్తూ వేదంలో ఆ ప్రణఖాత్ సర్వయేవ సువర్ణః అన్నారు. ఆయన కాలివేళ గోళ్ల నుంచి శిరసు కొన వరకు సర్వయేవ సువర్ణ, అంతా సువర్ణమేట, ఆయన బంగారు వర్ణం. సువర్ణ వర్ణం అంటే ఏమిటండి, ప్రకటించేదాన్ని రంగు అంటాం మనం. సువర్ణ అంతా మేలే ఆయన, అంతా మేలే, మొత్తం మేలిమి బంగారు స్వామి అనమాట ఆయన. అది విశేషం, మేలిమి బంగారం మన స్వామి. అందుకే సృష్టిలో మనకి ఇదంతా వేద సంప్రదాయం అండి. అందుకే మనకు తెలియకుండానే వేద సంప్రదాయం ఈ జాతిలో కలిసిపోయింది. ఏది మాట్లాడినప్పటికీ బంగారంలా ఉందండి అని అంటాం. అంటే మనకేదో ధాతు అపేక్ష అని అనుకుంటాం, కాదు అక్కడ అర్థం. ఆ మాటలోని మనకు తెలియకుండా వేద సంస్కారం కలిసి ఉంది. మనకు తెలియకుండా కుడి చేతిని ఉపయోగిస్తాం. చూడండి, ఎవడు చెప్పాడు మనకి? వేదం చెప్పింది, సంస్కార సంపన్నమైన జాతి కుడి చేతిని ఉపయోగించాలని వేదశాసనం. అది చెయ్యగా చెయ్యగా మన తాతలు ఆచరించగా జెనెటికల్ గా మనకు వచ్చేసింది కుడి చేతితో వాడడం అనేది. అది రెండు చేతులు పీక్కు తినే ఆటవిక జాతి కాదు మనది. కుడి చేతితోనే భోజనం చేయడం అనేటువంటి సంస్కారం తెచ్చుకున్నాం మనం. ఇప్పుడు మళ్ళీ పడమటికి బుద్ధి తిప్పి రెండు చేతులు పీక్కు తినడం వచ్చింది మనకిప్పుడు. ఇలాగంటే అర్థం ఏంటంటే, వైదికమైనటువంటి సంప్రదాయం మన జీవితంలో ఎలా కలిసిపోయింది అసామాన్యుల్లో కూడా అని చెప్పడానికి చెప్తున్నాం ఇక్కడ. వాడిది బంగారు చేయండి, అది వేస్తే చాలు, ధన్యులమైపోతాం. శివునికి మించిన బంగారు చేయి అక్కడా లేదండి. ఆయన చెయ్యి పడితే మనం ధన్యులం. అందుకే స్వామి నువ్వు చెయ్యి వేయవయ్యా అని ఎప్పుడూ అడగాలి. ఆయన చెయ్యి పడ్డానికి, ఆయన ముద్ర పడ్డానికి మనం ప్రయత్నిస్తూ ఉండాలి. వీడు నావాడు అని చేర తీసుకోవాలి. అందుకు మార్కండేయుడు ధన్యుడు. ఆయన యముణ్ణి కొట్టడానికి ముందే మార్కండేయుడు యొక్క తల మీద ముందు చెయ్యి పెట్టి తర్వాత కొట్టేట ఎడం పాదంతో. ఆ చెయ్యి తగిలింది ఈయనకి, ఆ హిరణ్య బాహువు తగిలింది. ఇలా ఎందరిని అనుగ్రహించాడు, ఆ బంగారు చేతులు. ఆయన ఆయుధాలు పట్టుకున్నా ఆయుధాలు పట్టుకోకపోయినా ఆ చేతులు హిరణ్య బాహవే. అందుకే చారు చామీకరాభాసం, రుక్మాభం, స్వప్నధీగమ్యం ఇవన్నీ కూడా వేదముల్లో రుక్మాభం అని వర్ణించారు. రుక్మము అంటే బంగారం. అదేవిధంగా హిరణ్యవర్ణం అన్నప్పుడు ఆ చేతుల రంగు చూడగానే అమ్మ గుర్తొస్తుంది. ఆయన చేతిలో ప్రకాశించేది పరాశక్తి చైతన్యమే. అదేవిధంగా హిరణ్యవాహవే అనే మాట చాలండి, అక్కడే ఆగిపోవచ్చు ధ్యానం చేస్తూ ఆనందించడానికి. అందుకే అన్నమయ్య ఇందరికి అభయంబులిచ్చు చేయి, కందువగు మంచి బంగారు చెయ్యి అన్నాడు ఆయన. అయ్యా మీరు శివుడి గురించి చెప్తే అక్కడికి వెళ్ళారా అని ప్రశ్నించే అజ్ఞానం ఇంకా మిగిలి ఉండదు అనుకుంటాను నేను. ఆయనైనా ఈయనైనా హిరణ్య బాహువే, నమో హిరణ్య బాహవే. అంతేకాదు సేనాన్యే, సేనలను నడిపించువాడు. అనేక రకమైన సేనలను నడుపుతాడట. సేనలంటే అర్థం ఏమిటి అంటే ప్రభువు చెప్పినట్టుగా పనిచేసేవాళ్ళు సేనలు, ప్రభువుకి విజయం చేకూర్చేవారు సేనలు. ఆయన ఇచ్చానుసారంగా ఆయన పన్నిన వ్యూహాన్ని అనుసరించి సేనాని అంటే సేనాధిపతి ఏం చేస్తాడు, సేన తన స్వతంత్రంగా వర్తించడానికి వీల్లేదు. ఆ సేనకి డిజైన్ చేస్తాడు, మీరు ఎలా వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి, ఏ వ్యూహం వెయ్యాలి, ఇవన్నీ ఆయన చెప్తే సేనలు పనిచేస్తాయి. అందుకు సేనలన్నిటి వెనుక సేనానకుడు ఉంటాడు. అలాంటి సేనాని పరమేశ్వరుడు. సేనలు ఎవరయ్యా అంటే సర్వ దేవతలు ఆయనకి సేనలు. ఆయన చెప్పే పనులు చేయడానికి అగ్ని అనేక రూపాలుగా, వాయువు అనేక రూపాలుగా వస్తుంటారు. వాళ్ళకి ఆయుధాలు శక్తి అన్ని ఆయన సప్లై చేసినవే. ఆయన ఇచ్చిన శక్తులతోనే విశ్వమంతా నడుస్తూ ఉన్నాయి ఈ సేనలు. అందుకే ఆయనకి విశ్వక్ సేనుడు అని అంటారు. ఇది మళ్ళీ వైష్ణవమా శైవమా అన్నది, వేదం ఒక్కటే. అంటే అంతటా సేనలు కలిగినటువంటి వాడెవడో ఆయన సేనాని. రుద్రంలో సేనాని, అక్కడ విశ్వక్సేనుడు, రెండూ ఒకటే. అనంత సేనాశక్తులు కలిగినటువంటి వాడు. మొత్తం విశ్వమంతా కూడా ఆయన సేనలున్నాయి, గుర్తుపెట్టుకోండి. ఆయన సేనల నుంచి ఏ ఒక్కరూ తప్పించుకోలేరు. ప్రకృతి శక్తులన్నీ కూడా ఆయన సేనలే. అవి మనల్ని నిరంతరం గమనిస్తూ ఉంటాయి. అంటే ఎక్కడికక్కడ పోలీస్ చెకప్, సెక్యూరిటీ చెకప్ ఇవన్నీ అంటారే, ఉత్తమమైన ప్రభువు ఈ సేనలన్నింటినీ నింపి ఉంచుతాడు దేశంలో లోపల బయట కూడా ప్రమాదాలు రాకుండా ఉండడానికి. అలాగే పరమేశ్వరుడు విశ్వమంతా తన సేనల్ని నింపి ఉంచాడు. వారే దేవతలంటే వారందరూ పనిచేయడం వల్ల విశ్వం నడుస్తుందట. అందుకే దేవాసుర సిద్ధ గంధర్వా మనుష్యాది సంఘాత రూప నానా సేనాపతి అని అర్థం చెప్పారు. దేవాది సమస్తములైనటువంటి సేనలకి ఎవడు పతో అతడు సేనాని అని చెప్పారు. అటువంటి వాడు ఎక్కడున్నాడయ్యా అంటే ఏ దిక్కును చూస్తే ఆ దిక్కురే ఉన్నట్ట. అందుకే వేదంలోనే అశ్వలాయన మహర్షి దర్శించిన ఒక మంత్రంలో సర్వాశ్చ సేనా
సర్వాణి చోచ్ఛ్రయాణి సర్వాణి హవాయే తస్య నామధేయాని అనే మంత్రం మనకు కనిపిస్తుంది. సర్వాశ్చ సేనా, విశ్వమంతా తన సేనలు కలిగినటువంటి వాడు దేవదేవుడైనటువంటి ఆ పరమేశ్వరుడు సేనానియే దిశాంచపతయే నమః దిక్కులకు పతయైన వాడు అని వర్ణిస్తున్నారు ఇక్కడ. ఇది కూడా మీకు చెప్తూ ఉంటే సూర్యుడిలో ఉన్నటువంటి రుద్రుడే గుర్తొస్తాడు. ఇలా మొత్తం సూర్యుడి గురించే చెప్పేటట్టున్నాడండి ఈయన అనుకోవచ్చు మీరు. ఆయనే శివుడు అని తెలుసుకుంటే చాలు. ఈ విషయం నేను అనడం కాదండి, రుద్రం చదివే మంచి అలవాటు ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ధ్యానానికి ముందు న్యాసం చేసే ముందు ఏం చెప్తారో గుర్తు తెచ్చుకోండి. ఏమని, సంకర్షణ స్వరూపో యోసావాదిత్య పరమ పురుష సయేష రుద్రో దేవత. దానికి ఎవరు రుద్రుడు? సంకర్షణ స్వరూపుడైనటువంటి ఆదిత్య స్వరూపుడైనటువంటి రుద్రుడు దేవత. మరి సంకర్షణుడు అంటే విష్ణునామాల్లో ఒకటి కదా. మరి ఇక్కడ అంటున్నారేమిటి అంటే సంకర్షణుడుగా ఆదిత్యుడుగా చెప్పబడుతున్న రుద్రుడు దీనికి అధిష్టాన దేవత. అది అందుకు ఇక్కడ ఆదిత్య రూపుడైన వాడే రుద్రుడు గనక ఈ రుద్ర లక్షణాలన్నీ ఆదిత్యుడిలో పెట్టేశాడు ఆయన. అగ్ని గురించి తెలుసుకోవాలంటే ఒక దీపంలో ఎలాగ అగ్ని లక్షణం తెలుసుకుంటున్నామో శివుడు తన యొక్క సమస్త లక్షణాలని మనకు ప్రత్యక్షం చేయడానికి సూర్యుడిలో పెట్టాడు. అందుకు సూర్యుడిని ఉపాసించి శివుణ్ణి తెలుసుకోవాలి. ఆయనే హిరణ్య బాహవే, బాహువులు అంటే కిరణములు అని అర్థం, అవునా కదా. కిరణములే చేతులు ఆయనకి, అందుకే సహస్రకరుడు అని పేరు, భాస్కరుడు అని పేరు. చేసేవే చేతులు, కాంతులిచ్చే చేతులు ఆయనవి. అవన్నీ హిరణ్య మంతి ప్రకాశమానంగా బంగారు రంగుతో వెలుగుతున్నాయి గనక హిరణ్య బాహవే అంటే ఆదిత్యుడు. ఆయన నుంచి అనేక శక్తులు విశ్వమంతా వ్యాపిస్తున్నాయి. అభితో దిక్షుశ్రిత నిన్ననే చెప్పుకున్నాం, అందుకే ఆయనే సేనాని, ఆయనే దిశాంచపతయే నమః దిక్కులకు పతి అన్నారు. ఎలాగయ్యాడో సూర్యుడు మీరు ఆలోచించండి. ఏదైనా ఊరికి మీరు వెళ్ళారనుకోండి, సంధ్యావందనం చేసుకునే మంచి అలవాటు ఉంటే తూర్పును దిక్కును తిరిగి చేయాలి అంటారు. అప్పుడు వాళ్ళు మాట అంటాం, తూర్పెటండి అని. ఎందుకంటే మనం ఈ మధ్యాహ్నమో ఎప్పుడో చేరితే తూర్పెటో పోల్చుకోలేం, లేదా మనం సకాలంలో ఉదయించే సమయానికి వెళితే ఆ సమయానికి నిద్రలేస్తే అప్పుడు మనమే పోల్చుకోగలం తూర్పుని. ఎలాగా? సూర్యుడు ఎటు ఉదయిస్తాడో అటు చూసి దాన్ని బట్టి తూర్పు నిర్ణయిస్తాం. మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడు కూడా దాన్ని బట్టే చెప్తాడు. సూర్యుడు ఉదయించే దిక్కు బట్టి చెప్తున్నాడు. అంటే దిక్కులన్నీ ఎలా నిర్దేశింపబడ్డాయి? ముందు సూర్యుడిని చూసి ఈయన ఈ దిక్కును ఉదయించాడు గనక తూర్పు అని నిర్ధారించుకున్న వెంటనే ఆగ్నేయం, ఉత్తరం, దక్షిణం, నైరుతి, పశ్చిమ అని చెప్పాం. కనుక దిక్కులన్నీ ఎవరి వల్ల చెప్పగలిగాం? ఆయన యొక్క ఉదయం వల్లే. ఆయనే లేకపోతే మనకు దిక్కు లేదన్నమాట, అది అర్థం. కనుక దిక్కులు ఎవరి వల్ల వచ్చాయి? ఆయన వల్ల వచ్చాయి. అయితే ఒక్క దిక్కులో కూర్చున్నాడు ఆయన? అలాగా ఆయన అలా మూల ఆ దిక్కులో కూర్చోబెట్టేయండి, మనం ఏ దిక్కుకైనా వెళదామని వెళ్ళిపోగలమా? ఆ దిక్కులో ఉదయించిన అన్ని దిక్కుల సేనల్ని పంపించాడు ఆయన. మామూలు చేతులు కావు, ఆ హిరణ్య బాహువుల్ని ఏ దిక్కుకైనా చాచగలిగే చేతులు ఆయనవి. అలాంటి హిరణ్య బాహువుల్ని చాచి సేనలన్నింటినీ నడపగలిగేటటువంటి దిశాంచపతయే నమః దిక్పతి అయినటువంటి వాడు, దిక్కులకు పాలకులకు పాలకుడైనటువంటి వాడు ఎవడో ఆ పరమేశ్వరుడు అని ఇక్కడ చెప్తున్నారు. ఈనాటి ప్రవచనానికి ఇంతటితో స్వస్తి. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు.

0: ஓம் நம சிவாய. யூ ஆர் லிஸ்னிங் டு சைவம் டாட் ஆர்க் ரேடியோஸ், 24/7 ஸ்பிரிச்சுவல் சேனல்ஸ் ஃப்ரம் சைவம் டாட் ஆர்க். ஓம் நம சிவாய.
1: பஸ்மதாரண. பூர்வகாலంలో ఒకసారి మందరగిరి పర్వతం మీద ఈశ్వరుడు సభ తీర్చాడు. ఆ సభకి దేవగంధర్వ యక్ష కిన్నెర కింపురుష సిద్ధ సాధ్య గణాలు దిక్పాలకులు అష్ట వసువులు అందరూ విచ్చేశారు. ఆ సభలో సనత్కుమారుడు ఈశ్వరుడికి సాష్టాంగ నమస్కారం చేసి, దేవా, నీ అనుగ్రహం పొందేటటువంటి తేలికాటి ఉపాయం, తేలిక అయినటువంటిది, అతి తేలిక అయినటువంటి ఉపాయం ఏదన్నా ఉంటే మాకు చెప్పవలసింది అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి ఈశ్వరుడు చెబుతూ ఉన్నాడు, భస్మధారణ కన్నా నా అనుగ్రహం పొందేటటువంటి ఉపాయము అనేది ఇంకోటి ఏది కూడా లేదు. భస్మధారణ అనేది ధర్మార్థ కామ మోక్షప్రదమైనటువంటిది, అంటే చతుర్విధ పురుషార్థాలు కూడా దీనివల్ల సిద్ధిస్తాయి. ఇది దేవతా ప్రీతికరము, నాకు అత్యంత ప్రీతిదాయకము. ఇక ఈ భస్మం ఎలా వస్తుందో చెబుతాను, వినండి. గోమయంతో చేయబడినటువంటి భస్మము శ్రేష్టమైనది. అంటే ఆవు యొక్క పేడను తీసుకొచ్చి దాన్ని ఎండబెట్టి పిడకలుగా చేసి ఆ పిడకలను కాల్చి భస్మం చేయాలి. వీలైతే ఆ పిడకలను ఆవు నేతితో కాల్చి భస్మం చేయాలి. ఈ రకంగా వచ్చినటువంటి భస్మము అనేది శ్రేష్టమైనది. అందుకే హోమకుండంలో ఉన్నటువంటి భస్మాన్ని తీసుకోండి అని చెప్తారు. హోమకుండంలో హోమం చేసేటప్పుడు ఆవు పేడతో చేసినటువంటి పిడకలు వాడతారు. దానిమీద ఆవు నేతిని పోస్తూ హోమం చేస్తారు, అవే ఆహుతులు సమర్పిస్తారు. కాబట్టి ఈ ఆవు నేతితో హుతం చేసినటువంటి పిడక ఉన్నదే, అది ఆ గోమయం శ్రేష్టమైనటువంటి భస్మము. భస్మాన్ని సేకరించేటప్పుడు సజ్జోజాత అనేటటువంటి మంత్రాన్ని చెప్పాలి. ఆ తర్వాత భస్మాన్ని అగ్నిరీత్యా అనేటటువంటి మంత్రంతో అభిమంత్రించాలి. మానస్తోకే అనేటటువంటి మంత్రంతో భస్మాన్ని నలిపి త్రయంబకం అనేటటువంటి మంత్రంతో భస్మాన్ని శిరస్సున ధరించాలి. మేయుషం జమదగ్ని అనేటటువంటి మంత్రంతో విభూతిని ముఖాన పెట్టుకోవాలి. విభూతి రేఖలు ఎప్పుడూ కూడా కనుబొమ్మల చివరలు దాటరాదు. ఈ రకంగానే విభూతిని ధరించాలి. విభూతి రేఖలు మూడు కూడా ఓంకార రూపము. అవి అకార ఉకార మకారాలకు ప్రతీక. గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని, ఆహవనీయాగ్ని అనబడేటటువంటి మూడు అగ్నులు ఇవే త్రేతాగ్నులు. సత్వరజస్తమో గుణాలివే. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము ఈ మూడు వేదాలకు కూడా ప్రతీక. ఈ భస్మము అనేది త్రిమూర్తులకు ప్రతీక. భస్మధారణ చేసినటువంటి వాడు మోక్షానికి అర్హుడవుతాడు. బ్రహ్మచారులు, గృహస్థులు, సన్యాసులు అందరూ భస్మాన్ని ధరించవచ్చు. వైదిక కర్మలు చేసేటప్పుడు తప్పనిసరిగా ఈ భస్మాన్ని ధరించాలి. భస్మధారణ వల్ల పాపాలన్నీ కూడా పోతాయి. స్త్రీ హత్య, భ్రూణ హత్య మొదలైనటువంటి ఘోరమైనటువంటి పాపాలన్నీ కూడా నశిస్తాయి. కాని శివదూషణ, శివుని యొక్క ధనాన్ని అపహరించటం వల్ల వచ్చే పాపము ఇవి మాత్రం పోవు. విధి విధానం తెలియకుండా భస్మాన్ని ధరించినప్పటికీ పాపాలు, రోగాలు, పీడలు, బాధలు అన్నీ వదిలిపోతాయి. కేవలం భస్మాన్ని ధరించినంత మాత్రం చేత నీకు ఏమీ తెలియవలసిన అవసరం లేదు. నీకు మంత్రాలు తెలియక్కర్లేదు, తంత్రాలు తెలియక్కర్లేదు, ఆ హోమకుండంలో ఉన్నటువంటి విభూతిని తెచ్చి ఆ భస్మాన్ని తెచ్చి నువ్వు ముఖాన ధరించినంత మాత్రం చేత, నీ శరీరానికి రాసుకున్నంత మాత్రం చేత నీ యొక్క కష్టాలన్నీ కూడా గట్టెక్కిపోతాయి. రుద్రాక్షమాలను కండసీమలో ధరించి భస్మధారణ చేసినటువంటి వాడు రుద్రుడిలాగా పూజింపబడతాడు. భస్మధారణ చేసినటువంటి వాడికి అన్ని తీర్థాల్లోనూ స్నానం చేసినటువంటి ఫలితం వస్తుంది. ప్రతి దినము భస్మధారణ చేసినటువంటి వాడు మరణానంతరము కైలాసం పొందుతాడు అని స్వయంగా ఆ భస్మాన్ని ధరించడం వల్ల వచ్చేటటువంటి ఉపయోగం ఏమిటో ఈశ్వరుడే చెప్పాడు.
2: ఓం నమశివాయ.
0: యు ఆర్ లిసనింగ్ టు శైవం.org రేడియో, ది 24/7 స్పిరిచువల్ ఛానల్ ఫ్రమ్ శైవం.org.
2: ఓం నమశివాయ.

తీర్థము. ఒకసారి దుర్వాసుడు ఒళ్లంతా విభూతి పూసుకుని పితృలోకానికి వెళ్లాడు. ఆ లోకాధిపతి దుర్వాసుణ్ణి సగౌరవంగా ఆహ్వానించి ఐతి సత్కారాలన్నీ కూడా చేశాడు. వాళ్లు మాట్లాడుతూ ఉండగా దూరం నుంచి భీకరమైనటువంటి అరుపులు కేకలు వినిపిస్తూ ఉన్నాయి. ఆ ఏడుపులు విని దుర్వాసుడు ఏమిటా గోలా అన్నాడు. ఇక్కడ ఈ దగ్గరలో నరకం ఉంది, పాపాత్ములు అక్కడ పెట్టేటటువంటి బాధలన్నీ కూడా భరించలేక అలా అరుస్తూ ఉన్నారు అన్నాడు ఆ నరకలోకాధిపతి. నరకయాతనలు ఏమిటి, అసలు ఆ నరకంలో యాతనలు పెట్టేటువంటి పద్ధతులు ఏమిటి, అవన్నీ ఒకసారి చూద్దాము అన్నాడు దుర్వాసుడు. ఈ మాటలు వినగానే ఆ లోకాధిపతి దుర్వాసుడు ఇద్దరు కూడా కలిసి బయలుదేరారు. వాళ్ళు కుంభీపాకము అనేటటువంటి నరకం చేరారు. అక్కడ ఉన్నటువంటి పాపుల్ని వాళ్ళు అనుభవించేటటువంటి శిక్షలు అన్ని కూడా చూస్తూ ఉన్నారు. మానవుల్లో అందరూ సాధువర్తనులు కారు, అలాగే సదాచార సంపన్నులు కారు. మానవుడు చేసేటువంటి కర్మను బట్టి స్వర్గ నరకాలు అనేవి లభిస్తాయి. అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు, అత్యాచారాలు ఇవన్నీ చేసేటటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు పాపఫలం అనుభవించడానికే ఈ నరకం అనేది ఏర్పాటు చేయబడింది. ఈ నరకంలో మానవుడు చేసినటువంటి కర్మని అనుసరించి శిక్ష అనేది విధించబడుతూ ఉంటుంది. ఈ రకంగా పాపుల కోసం అనేక రకాలైనటువంటి నరకాలు సృష్టించబడ్డాయి. ఇవన్నీ కూడా యముడి యొక్క ఆధిపత్యంలో ఉంటాయి. వివిధమైనటువంటి నరకాల యొక్క వివరాలు గనక చూసినట్లయితే అవి తామిశ్రము, అంధతామిశ్రము, అసిపత్రము, అంధకూపము, రౌరవము, మహారౌరవము, కాలమాత్ర, సూకరముఖి, క్రిమిభోజన, వజ్రకంటక, వైతరిణి, విశానస, లాలాభక్షణ, రేతఃపాన, ప్రాణరోధ, కుంభీపాక, ఇలా అనేకమైనటువంటి నరకాలున్నాయి. ఇక్కడ ఒక్కొక్క నరకంలోనూ ఒక్కొక్క రకమైనటువంటి శిక్షలు పడుతూ ఉంటాయి. ఇరుగు పొరుగు పిల్లలను, స్త్రీలను అవమానించే వాళ్ళని ఈ నరకంలో కొండల మీద నుంచి కింద పడేసి తిండి పెట్టకుండా ఉక్కు పాదాలతో తన్నుతూ అక్కడ దొర్లిస్తూ ఉంటారు. ఇది తామిశ్ర నరకం. ఇక అంధతామిశ్ర నరకంలో పరస్త్రీలను బలాత్కరించే వాళ్ళని నానా హింసలు పెడతారు. వంచన చేసి డబ్బు సంపాదించే వాళ్ళని రౌరవ నరకంలోను, పశువులను పక్షులను బాధించి చంపేవాళ్ళని మహానరకంలోనూ శిక్షిస్తారు. తల్లిదండ్రులను, వేద పండితులను బాధించేవాళ్లు కాలసూత్ర నరకంలో కణకణా బండేటటువంటి నిప్పుల్లో వీళ్లని పడేసి కాలుస్తూ ఉంటారు. అలాగే ఆపదలో ఉన్నటువంటి బంధుమిత్రులకు సాయపడకుండా సిరి సంపదలతో తొలతూగేవాళ్లు పురుగులు ఆహారంగా తింటూ క్రిమిభోజక నరకంలో ఉంటారు. దొంగతనం చేసి బతికేవాళ్లు తస్తోర్మి అనే నరకంలో మండుతున్నటువంటి ఇనప గుళ్లతో దెబ్బలు తింటూ ఉంటారు. వేదధర్మం వదిలిపెట్టి నాస్తికత్వాన్ని ప్రచారం చేసేవాళ్లు అతిపత్రవనము అనేటటువంటి నరకంలో యమకింకరులు వీళ్ళందరినీ కూడా కొరడాలతో కొడుతూ ఉంటే ఆ బాధలు భరించలేక పరుగులు పెడుతూ ఉంటారు. అసిపత్రపు ఆకులు అనేవి ఈ చెట్ల ఆకులు కత్తుల్లాగా ఉంటాయి. అవి శరీరాన్ని చీల్చివేస్తూ ఉంటాయి.

నదిలో పడేస్తారు. వాటినే ఆహారంగా కూడా పెడతారు. ఆడంబరంగా పశువుల్ని చంపి యజ్ఞాలు చేసేవాళ్లు ఉన్నారే, వాళ్లని రంపాలతో కోస్తారు. దొంగలతోనూ హంతకులతోనూ దోపిడీదారులతోనూ స్నేహం చేసి ప్రజల యొక్క ధనాన్ని కొల్లగొట్టేటటువంటి అధికారులున్నారే, ఆ అధికారులు, రాజులు, రాజబంధువులు వీళ్ళందరూ కూడా యమలోకంలో కుక్కలు తమ యొక్క పదునైనటువంటి కోరలతో వీళ్ళని చీల్చి పారేస్తూ ఉంటాయి. దొంగ సాక్ష్యాలు చెప్పేవాళ్ళని ఎత్తైనటువంటి పర్వతాలు ఎక్కించి తలకిందులుగా కింద పడేస్తారు. ఆ దెబ్బకి వీళ్ల శరీరాలు కాస్త ముక్కలు ముక్కలైపోతాయి. అయితే ఈ రకంగా నరకంలో వాళ్ల శరీరాలన్నీ ముక్కలు ముక్కలైపోయినప్పటికీ అవి వెంటనే అంటుకుపోతాయి. మనం ఒక ఐసు ముక్కని గనక ముక్కలు చేసి మళ్లీ చేత్తో గనక పట్టుకున్నట్లయితే అదంతా ఒకే ముక్కగా అయిపోతుంది చూడండి. అలాగే ఇక్కడ శరీరము అనేది చిన్నాభిన్నం అయిపోయినప్పటికీ వెంటనే తర్వాత శిక్ష అనుభవించడం కోసం అని చెప్పి ఈ శరీరం అనేది దానంతటా అదే అతుక్కుంటుంది. మద్యపానం చేసి స్త్రీలను అవమానించే వాళ్ళని నిప్పుల మీద నడిపిస్తారు. ఇనుము కరిగించి నోట్లో పోస్తారు. కుంభీపాక నరకం అంటే నిప్పుల్లో వేల్చి కాల్చటం అన్నమాట. కుండలో సలసలా కాగేటటువంటి నూనె పోసి అందులో ముంచేస్తూ ఉంటారు వీళ్ళని. ఎలుక కన్నాలు పూడ్చి ఊపిరాడకుండా చేసి వాటిని చంపేస్తూ ఉంటారు చూడండి. అలాంటి వాళ్ళందరినీ కూడా ఈ కుంభీపాక నరకంలో పడేస్తారు. అంటే కుండల్లో నూనె పోసి దాన్ని బాగా కాల్చి వీళ్ళని తీసుకెళ్లి ఆ నూనెలో ముంచేస్తూ ఉంటారు. వీరు అక్కడికి చేరగానే ఎవరు ఇప్పుడు ఈ దుర్వాసుడు, ఈ యమలోకానికి ఉన్నటువంటి అధికారి వీళ్ళిద్దరూ కూడా ఈ కుంభీపాక నరకం చేరారు. అక్కడికి చేరేటప్పటికీ పాపాత్మల యొక్క పాపాలన్నీ కూడా పటాపంచలైపోయిన వాళ్ళంతా కూడా పుణ్యాత్ములైపోయారు. దివ్యమైనటువంటి పరిమళాలతో కూడినటువంటి గాలులన్నీ కూడా వీచడం మొదలుపెట్టినాయి. ఏమిటో విషయం తెలియలేదు. అక్కడ ఉన్నటువంటి మంటలన్నీ కూడా ఆరిపోయినాయి. ఎందుకని ఆరిపోయినాయో తెలియలేదు. ఎవరు కూడా శిక్షలు అనుభవించడం లేదు, ఎవరు బాధలు పట్టడం లేదు. పాపాత్మలంతా కూడా తమ యొక్క పాపాలని ప్రక్షాళనం అయిపోయే వాళ్ళంతా కూడా సుఖంగా ఉన్నారు. ఈ విషయం చూశారేమో బట్లు పరుగు పరుగున యముడి దగ్గరికి పోయి దుర్వాసుడు రాగానే ఈ పాపాత్మలంతా కూడా పుణ్యాత్మలైపోయారు అని చెప్పారు. దీనికి కారణం తెలియక యముడు కూడా ఇంద్రుడి దగ్గరికి పరిగెత్తాడు. అప్పుడు యముడు ఇంద్రుడు ఇద్దరు కలిసి బ్రహ్మ దగ్గరికి పరిగెత్తారు. కాని వాళ్లకు కూడా ఈ పరిస్థితి అనేది ఏమాత్రం అర్థం కాలేదు. అప్పుడు అందరూ కలిసి కైలాసానికి వెళ్లారు. వాళ్ళు అక్కడిగా శంకరుణ్ణి చూసి ఆ శంకరుడికి ఈ విషయాన్నంతా వివరించారు. విషయాన్నంతా విన్నటువంటి ఆ శంకరుడు చిన్నగా నవ్వి, యమధర్మరాజా, దుర్వాసుడి శరీరానికి విభూతి రాసుకున్నాడయ్యా. ఆ విభూతి రేణు ఒకటి గాలికి ఎగిరి అక్కడ పడింది. అలా పడినటువంటి ఆ విభూతి రేణువు యొక్క మహాత్మ్యం వల్ల అక్కడ ఉన్నటువంటి పాపాత్మలంతా కూడా పుణ్యాత్ములైపోయారు. ఇవాళ్టి నుంచి ఆ ప్రదేశానికి పితృతీర్థము అని పేరు వస్తుంది. ఇక్కడికి వచ్చేటటువంటి పాపులకు ఆ పాపులందరినీ మరి నువ్వు వాళ్ళని బాధలు పెట్టాలి కదా, అందుకని ఆ పాపుల కోసమని ఇంకొంచెం దూరంగా ఒక నరకాన్ని నువ్వు ఏర్పాటు చేసుకోవలసింది. ఈ పితృతీర్థం చేరినటువంటి వాళ్ళకి అన్ని రకాల పాపాలు కూడా పోతాయి అన్నాడు. భస్మం ధరించేటటువంటి విధి విధానానికే శిరోవ్రతము అని కూడా పేరు. విభూతి అనేది పంచభూతాల యొక్క స్వరూపం. భస్మధారణ వల్ల నుదిటి రాత అంతా కూడా చెరిగిపోతుంది. అంటే మానవుడు గత జన్మల్లో చేసుకునేటువంటి కర్మం అంతా కూడా నాశనం అయిపోతుంది. అతడి పాపం అంతా కూడా ప్రక్షాళనం అయిపోతుంది. అతడు సర్వ సుఖాలు అనుభవిస్తాడు. మానవుడు స్నానం చేయగానే విభూతి ధరించాలి, భస్మధారణ చేయాలి. ఒకవేళ స్నానం గనక చేయలేకపోయినట్లయితే కాళ్ళు చేతులు కనుక్కు

విభూతి ధరించవచ్చు. ఈ మాట ఎందుకు చెప్పారంటే, ఒకళ్ళు చెప్తూ ఉంటారు నాకు జ్వరం వచ్చిందండి, నేను స్నానం చేసేటటువంటి పరిస్థితి లేదు, మరి ఇప్పుడు ఏం చేయాలి అంటారు. అటువంటి వాళ్ళు కేవలము కాళ్ళు చేతులు కడుక్కుని ముఖాన విభూతిని ధరించవచ్చు. ఒకవేళ అది కూడా చేయలేనటువంటి పరిస్థితి గనక ఏర్పడినట్లయితే, మంచం దిగలేనటువంటి పరిస్థితి గనక ఏర్పడినట్లయితే, ఒంటి నిండా భస్మాన్ని గనక రాచినట్లయితే అది భస్మ స్నానం అయిపోతుంది. స్నానం చేసినటువంటి దానికన్నా కూడా కొన్ని రెట్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ రకంగా భస్మ స్నానం చేస్తే మహాపవిత్రుడవుతాడు మానవుడు. నుదుటన పెట్టుకున్నటువంటి మూడు రేఖలు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ప్రతీక. భస్మధారణ చేయకుండా పూజ గనక చేసినట్లయితే ఫలితము అనేది ఏమాత్రము ఉండదు. వైష్ణవాగమాల్లో కూడా భస్మధారణ చేయవచ్చు. తులసి మొక్క యొక్క మొదట్లో ఉన్నటువంటి మట్టి గాని లేకపోతే సముద్రంలో ఉన్నటువంటి మన్ను గాని ఇవి పవిత్రమైనవి అని వైష్ణవాగమాలు చెబుతూ ఉన్నాయి. కాబట్టి భస్మధారణ అనేది చేసి తీరాలి. ఈ భస్మాన్ని ధరించేటప్పుడు నొసటన కేశవుణ్ణి, ఉదరాన నారాయణుణ్ణి, వక్షస్థలంలో మాధవుణ్ణి, కంఠంలో గోవిందుణ్ణి, కడుపు వైపు కుడి పక్కన విష్ణువుని, కడుపుకి ఎడమ పక్కన వామనుణ్ణి, భుజాలు మధుసూదనుడు, కుడిచెవి శ్రీధరుడు, ఎడమచెవి త్రివిక్రముడు, పృష్ఠము పద్మనాభుడు, మూపున దామోదరుడు, వీళ్ళందరినీ కూడా స్మరిస్తూ ఈ భస్మధారణ చేయాలి. విభూతి ధరించేటప్పుడు రెండు రేఖల మధ్యన ఖాళీ అనేది ఉండాలి. వీటి మధ్యన లక్ష్మీనారాయణులుంటారు, ఉమామహేశ్వరులుంటారు. ఈ రకంగా భస్మధారణ చేసినటువంటి వాడు ఉత్తమమైనటువంటి గతులు పొందుతాడు. మరణానంతరము సాక్షాత్తు ఆ కైలాసవాసిని యొక్క పాదారవిందములు చేరి కైలాసంలో సుఖంగా అక్కడ నివసిస్తాడు అని చెబుతూ ఉన్నారు. కాబట్టి ఈ భస్మధారణ అనేది ఉన్నటువంటి ఆ కర్మలు అన్నింటిలోకి కూడా ఉత్తమోత్తమమైనటువంటి కర్మ. భస్మధారణ చేసినటువంటి వాడు సాక్షాత్తు పరమేశ్వరుణ్ణి చేరతాడు.

ీరిద్రవిలోహిత నమస్తే అస్తు భగవః యాస్తే సహస్రజ్ఞేతజోన్యమస్మన్నివాపంతుతాః సహస్ర

నీలగ్రీవాశ్రితికంఠా అశ్శర్వా అధఃక్షామాచరాః తేషా ఆజ్ఞే సహస్రయో జనే వధన్వా ఆ నితన్మసి ఏ వృక్షేషు

ేంద్రాక్షాధవీయం విశ్వేత్తాయమాన పశ్యంతో అతియం కన్యా పశ్యం దత్తేనాదియం కన్యం జే ప్రభతి భరతి పక్షే కక్షేషి విశ్వాభువనాని విద్వాన్ శుక్రమాదత్తే అనుభావి.

రాజ్యం పరిభోరింద్రం పరిభోర్విశ్వాన్ దేవాన్ పరిభోర్నాగం సహ బ్రహ్మవర్తన సహ పరస్తేషం జనాయ సర్వేషోరాజన్లోక్షన్నేయస్ రాజస్వాజస్ జరిమా.

ఇమాచ్చమేమాగం హరత్పాదగం స్వయోమా దేవో విద్యాగం హరత్పాదవాయునంతరిక్షాజ్ఞ పృథివ్యా

శుభమత్సన్నాస్తు వయకృత్యామపదయోరీనా ఏమకృతేణ సో భయజనమసి మనుష్యకృతేణ సో భయజనమసి పితృకృతేణ సో

శర్మయాతుంద్యాం పార్థివాణ హరిజామన్వయామసి యథా నమిగతయక్షమ సుమనాసన యథా నగేంద్రగే

సంతానస్తవనం పారస్తవన ప్రతిఘరే సంతాగం శివం పాదయత్వనం తేజేవస్తవన ఆత్మంధత్తం భాగేత్యాహమాభ్యంతిమనం ప్రదేశాభ్యంతిమాభ్యంతిన ప్రతిఘరే సంతాగం శివం పాదయత్ర ఇంద్రియం మే దృష్టగంద్రియం మాధ్యంతి రకం సమ

ఆశ్చర్ విలసా నది సర్వే గౌరేకాదశాగం రక్షస్వ విప్రయత్న విప్రోధూత పరిష్కృత నబంధారణ్యకేశమే ఇంద్రాక్షిరాశంబరస్ పురాణమతి సదం వర్జున సహస్రం చాగం.